శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాన్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 55 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివస్తోత్ర మాలిక విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఈ పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం. యోగా ఆహార నియమాలు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో బీటెక్తో పీహెచ్డీకి అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 46వ భాగంలో తిమ్మన గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇయల రాత్రి 8:30 కథనం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కర్రే కుక్కనే బాలనాగమ్మ కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇయల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల నుండి కథల సంపుటి నుండి భాగవతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగల 8:45 నుండి 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుండి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పండి పాట ఇన్నుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ మూడు పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇక ఇయల సాయంత్రం 6:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన యువకుడు కాత్లే శ్రీధర్తో సి ప్రియాంక పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాకటి జానకీ బృందం పాడిన నాగేంద్రుని పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత నారనూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన డోల్కి పాటలు ప్రసారమవుతాయి ఎలటి గిరిపదం కార్యక్రమంలో. ఇక రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు వ్యవసం వ్యవసంధారుల కార్యక్రమంలో మునగ సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పశువుల్లో జబ్బవేపు వ్యాధి లక్షణాలు చికిత్స తాంసీ మండల పశు వైద్యాధికారి ఎన్ శ్రీకాంత్ తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం 9:45 ముచ్చట ఆదిలాబాద్ కు చెందిన విశ్రాంత సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశ్ పాండేతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం ప్రసారమవుతుంది. ఇవి ఇవాళ ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా

0: రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. రెస్పాన్స్లో మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి, మా పాత్ర మాత్రమే కాదు. కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళతాయి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదే విధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2 కోట్ల 2 లక్షల రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని

0: పథకం అమలుకు అధికారులు ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లలో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రి సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రో వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యాః అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతు రూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
3: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सहचित्तमेषां अर्थात हमारे मन समान हो हमारे हृदय साथ जुड़े इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी
2: भारतीय अंतरिक्ष अनुसंधान संघटनेन भ्रामक वार्तानां खंडनं कृतम् यासु इसरो संस्थायाः निजीकरणस्य उत तस्याः भूमिकायाः न्यूनीकरणस्य संभावना व्यक्ता आसीत् सामाजिक माध्यमेषु प्रसारिते एकस्मिन् संदेशे इसरो संस्थया स्पष्टीकृतं यत् न तु अस्याः निजीकरणं करिष्यते न च अस्याः महत्वं न्यूनं भविष्यति संस्थया उक्तं यत् अंतरिक्ष क्षेत्रे निजी क्षेत्रस्य सहभागितायाः मुख्य उद्देश्यम् इसरो संस्थां भारतस्य भावी अंतरिक्ष कार्यक्रमस्य अग्रिम जनाः अनुसंधानेषु अधिक प्रभावी रूपेण ध्यानं केन्द्रीकर्तुं सक्षमं करणम् अस्ति यदा च उद्योग क्षेत्रं परिपक्व प्रौद्योगिकीनां क्षमतानां च विस्तारं करिष्यति दिल्ली राज्यस्य मुख्यमन्त्रिणा रेखा गुप्ता इत्यनया नवदिल्ल्याः सत्यनिकेतन क्षेत्रे भवन पतनस्य घटनायाः मजिस्ट्रियल इति दण्डाधिकारी अनुसंधानस्य आदेशः प्रदत्तः तथा च भवनस्य स्वामिनः विरुद्धं एफआईआर इति प्राथमिकी पंजीकर्तुं निर्देशोऽपि प्रदत्तः मुख्यमंत्री कार्यालयः अवदत् यत् घटना स्थलस्य समीक्षायाः घटनायाः प्रारंभिक मूल्यांकनस्य च अनन्तरं अयं निर्णयः स्वीकृतः सीएमओ कार्यालयः अवदत् यत् ये गभीर घटनायाः कृते उत्तरदायिनः इति ज्ञायते ते पूर्णतया उत्तरदातारः भविष्यन्ति तथा च विध्याः कठोरतम उपबन्धैः व्यवहृताः भविष्यन्ति अत्रांतरे गतरात्रौ अपरस्य मृत शरीरस्य प्राप्ते सति अस्याम घटनायाम मृतकानां संख्या 6 यावत् वर्धिता अस्ति स्थले अन्वेषणस्य उद्धारस्य च कार्यम् अनुवर्तत यत् दलानि भग्नावशेषान् निष्कासयितुं कस्यापि निबद्धस्य जनस्य अन्वेषणार्थं च कार्यं कुर्वन्ति एनडीआरएफ अग्निशामक सेवा दिल्ली आरक्षकाः अन्ये च विभागाः च भग्नावशेषान् निष्कासयितुं स्थले कार्यं कुर्वन्तः सन्ति दिल्ली विश्वविद्यालयस्य श्री वेंकटेश्वर महाविद्यालयः दुखद भवन पतनस्य कारणात् अद्य निरुद्धः भविष्यति महाविद्यालयः अवदत् यत् अस्थायी उपायरूपेण सत्यनिकेतन क्षेत्रे निवसतां छात्राणां मध्ये अनेकेषां वेतन अतिथि निवासस्थानानां असुरक्षायाः भावस्य च परिसमाप्तेः अनन्तरं छात्राणां कृते स्वस्य वर्गेषु आवासं कल्पयति भवनपतनस्य दृष्ट्या आर्यभट्ट महाविद्यालये अपि अद्य अध्यापनं स्थगितमस्ति बिहार उत्तर प्रदेशयोः विभिन्नेषु भागेषु भीषण जलाप्लावनेन सामान्य जनजीवनं तीव्रतया प्रभावितम् अभवत् बिहारे गंगा गंडक कोशी चेति प्रमुखाः नद्यः संकटस्तरं अतीत्य प्रवहन्ति पटनायां गंगा नद्याः जलस्तरः अनेकेषु घट्टेषु उच्चतम आप्लवं स्तरं अतिक्रमति येन अधोवर्ति क्षेत्रेषु उच्च सतर्कता वर्तते उत्तर प्रदेशे चतुर्विंशति मंडलानि आप्लाव ग्रस्तानि सन्ति यत्र वृष्टि संबद्धासु घटनासु पंच जनाः स्वप्राणान् अयच्छन् इति वार्ताः
4: आकाशवाणी हैदराबाद केंद्रम वरंगल जिल्ला समाचार लेखविंद अंदिस्तारु डी वीणावाणी गारु
5: వరంగల్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు గతంలో రేషన్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధునిక స్మార్ట్ కార్డులను అందజేస్తుందని మంత్రి తెలిపారు రేషన్ మొబైల్ యాప్ ద్వారా పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని లబ్ధిదారుల కుటుంబం మాత్రమే కార్డును స్వైప్ చేసే విధంగా వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు జిల్లాలో ఇప్పటి ఇప్పటికే 29772 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని, మొత్తం 296929 రేషన్ కార్డుల ద్వారా సుమారు 9 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో మొక్కలు నాటాలని, పుట్టినరోజులు, వివాహాల

0: సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయం అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు 13 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుందని అన్నారు. వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ సర్వే ప్రక్రియను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ పర్యటించారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో చర్చించారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో భారీగా పన్ను బకాయి పడిన డిఫాల్టర్లపై అవసరమైతే ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి వెంకన్న పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని, ఈ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్ల లక్ష్యాలను వార్డుల వారీగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. కొత్త నిర్మాణాలు, కమర్షియల్ భవనాలను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తొలగించిన పాత భవనాల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరంగల్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 1,39,997 ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లోనే సాగు జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పెంచేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా, తదితర ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధీనంలోని భూములను డిమార్కేషన్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా భూముల పరిరక్షణకు సమగ్ర మ్యాపింగ్ రూపొందించి ఆక్రమణలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాజేంద్ర నగర్ తర్వాత వరంగల్లో ఏర్పాటైన 2 ఎరువుల పరీక్షా కేంద్రం భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇటీవల పైడిపల్లి రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్మాణంలోని లోపాలను గుర్తించారు. అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల

0: గలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, నాలుగు అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా AFC U20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫైయర్స్లో భారత్కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

మనల్ని ఓడించేది మన శత్రువులు కాదు, నేను చేయలేను అని మనకు మనం పెట్టుకునే గీతనే. అందుకు ఆ గీతను

దాటి ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా విజయం లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నంలో మీతో ఉంటూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని వినిపిస్తుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఈలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, యోగ ఆహార నియమాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 46వ భాగంలో తిమ్మన గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఎలటి అంబటల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణమాసం కృష్ణపక్షం, ఏకాదశి పునర్వసు నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన, పొద్గలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది, దినంలో ఎండగా ఉంటుంది, గాలిలో తేమ 86% ఉండొచ్చు, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
1: అయితే ఈ పూత పిందె రావడం అనేది ఈ ప్రతికూల పరిస్థితుల్లో మొక్కల యొక్క జీవన ప్రక్రియలో వచ్చే మార్పులు లేదా ఈ కాయ తొలిచే పురుగుల ద్వారా వాటిల్లే నష్టం వల్ల ఈ పత్తిలో దాదాపు 60 నుంచి 70% వరకు పూత పిందె రావడం జరుగుతుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో పూత పిందె రావటాన్ని ఈ పోషక పదార్థాలు మరియు హార్మోన్లు పిచికారీ చేయడం ద్వారా గాని ఈ నీటి యాజమాన్యం వల్ల గాని కొంతవరకు మనం అరికట్టవచ్చు. అయితే నాఫ్థలిన్ అసెటిక్ యాసిడ్ 10 ppm ఈ ద్రావణాన్ని 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి పిచికారీ చేయడం ద్వారా ఈ పత్తిలో పూత పిందె రావడాన్ని కొంతవరకు మనం నివారించవచ్చు. ఈ అధికంగా రొట్టె పెరగడం అనేది ఈ సాగునీటి వసతి ఉన్న

0: ప్రాంతాల్లో అటువంటి పరిస్థితుల్లో అధిక వర్షాలతో పాటు ఈ నత్రజని ఎరువులు అధిక మోతాదులో వేయడం వల్ల ఎక్కువగా ఈ గొడుగు కొమ్మలు మరియు ఈ కాయ కొమ్మలు ఏర్పడడం జరుగుతుంది. ఈ మొక్కల్లో తయారయ్యే పిండి పదార్థంలో ఎక్కువ భాగం ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత పిందె కాయలు రావడం జరుగుతుంది. దీన్ని సైకోసెల్ 60 ppm మోతాదులో పిచికారీ చేస్తున్నట్లయితే ఈ మొక్కల్లో అదనపు శాకీయ పెరుగుదల ఆగిపోయి ఈ మొక్కలు తయారైనటువంటి ఈ పిండి పదార్థాలు ఈ పూత పిండి అభివృద్ధికి ఉపయోగపడటంతో పాటు పూత పిండి రావడం అనేది మనకు తగ్గించుకోవచ్చు.
1: పత్తి పంటలో పూత పిందె రాలకుండా జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం ఇంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే రచయిత జరూక్ శాస్త్రి, ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్, నటి నిర్మాత దర్శకురాలు గాయకురాలు భానుమతి రామకృష్ణ జయంతి ఇయల్లా. ఇంకా జాతీయ పోషకాహార వారోత్సవాలు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు. మరి భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 తారీఖు వరకు నిర్వహించబడతాయి. దీని ఉద్దేశం ఏంటంటే సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి 1982 సంవత్సరంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక తాత్కాలిక ఆహార నియంత్రణల కంటే స్థానికంగా లభించే కాలానుగణ తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని రోజూ తీసుకోవడంపై ఇది ప్రత్యేక దృష్టి పెడుతుంది. మరి
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమం ఇంటున్నారు. మనం బాగుండాలి అంటే ముందు మన ఆరోగ్యం బాగుండాలా. మంచి ఆహారాన్ని తీసుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలా, రోజు యోగా చేయాలా. శరీరాన్ని మనస్సును ఉత్తేజపరిచే ఒక అద్భుత సాధనం యోగా. మీ బిజీ జీవితంలో కూడా కొంత సమయం కేటాయించి యోగా చేస్తే ఆరోగ్యపరంగా ఎన్నో ఫలితాలని పొందొచ్చు. ఎన్నో రోగాలకు యోగా ద్వారా చెక్ పెట్టచ్చు. మరి ఇయలటి యోగం అనే అదృష్టంలో యోగా ఆహార నియమాలు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఇప్పుడిందాం.
6: ఆరోగ్యం పెంపొందించుకునేటువంటి లక్షణాల లోపల

ఆహారం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనకు మన శరీరానికి ఏదైతే మేలు చేస్తుందో ఆహారాన్ని మనం తీసుకోవాలి. హితాశియాత్ మితాశియాత్ కాలభోగే జితేంద్రియాత్ అని మనకు ఆర్యోక్తి చెప్తుంది. ఏది మనకు ఆహారం, ఏ పదార్థం మనకు మేలు చేస్తుంది, హితం అంటే మేలు, ఏ మేలు చేస్తుందో ఆ పదార్థాన్నే తీసుకుంటాను అనేటువంటి భావన ఏర్పరచుకోవడం. అటువంటి పదార్థం కూడా అతిగా తీసుకోకుండా అతి సర్వత్ర వర్జయతని ఏదైతే సూత్రం చెప్తుందో, రుచిగా ఉందని అతిగా తినకూడదు, మితంగా తీసుకోవాలి. అదేవిధంగా కాలభోగి అంటే సమయానుసారంగా మన యొక్క భోజనము తీసుకోవాలి. అప్పుడే మన యొక్క ఇంద్రియాలు మన అందుబాటులో మన ఆధీనంలో ఉంటాయి, జితేంద్రియులు కాబడతారు. హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, ఆ తర్వాత సమయానుసారంగా భుజించాలి. అప్పుడే మన యొక్క ఇంద్రియాలు మన ఇంద్రియ నిగ్రహ శక్తి బాగా పెరుగుతుంది. ఉపాహారం తర్వాత భోజనానికి మధ్య 3 గంటల వ్యవధి, ఒక భోజనానికి ఇంకొక భోజనానికి మధ్య 6 గంటల వ్యవధి పాటించడం చాలా ఉత్తమం. మొదటి భోజనం జీర్ణమైన తర్వాతనే రెండోసారి భుజించాలనేటువంటి స్థితిని కలగజేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో చెప్తే వచ్చేటి కాకుండా నీ యొక్క శరీరం కాబట్టి నీకు తెలుస్తుంది కాబట్టి అక్కడ పదార్థాలు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే తినకుండా నీకు ఏది మేలు చేస్తుందో, ఏది ప్రతికూలమైందో ఆ ప్రతికూలమైన దాన్ని వదిలిపెట్టి అనుకూలమైనటువంటి పదార్థాలనే మనం తీసుకోవాలి. తర్వాత శక్తికి సంబంధించినవి, వీర్యానికి సంబంధించినవి, వీర్యానికి విరుద్ధం కానటువంటి ఆహార పదార్థాన్ని సేవించాలి. రోజుకు 2 సార్లు భోజించడము చాలా ముఖ్యం. అదేవిధంగా ఒకసారి అల్పాహారం తీసుకుంటాము. ఎవరికైతే కొద్దిగా అనారోగ్యం ఉంటుందో, ఉదాహరణకి డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ లోపల ఎక్కువసార్లు తీసుకోవడము, కాబట్టి వారి యొక్క వ్యవహారాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి మీ యొక్క భోజన సమయాల్ని ఏర్పరచుకోవాలి. తర్వాత పెరుగు, పాలు, మామిడికాయ, ఊరగాయ, పచ్చడి, తర్వాత మిఠాయి వంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదార్థాలు ఒకేసారి తీసుకోవడం వలన కూడా కొద్దిగా అజీర్ణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడాలి. అట్లా సేవించినట్టయితే అప్పుడు ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మనసుకు ఇంపైనటువంటి ఇష్టమైనటువంటి స్థానంలో కూర్చుండి భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు వార్తాలాపం చేయడం కానీ, టీవీ చూడడం కానీ, ఎదురు వాళ్ళతో మాట్లాడడం కానీ, మనసు ఎక్కడో పెట్టడం కానీ, తర్వాత భోజనం తర్వాత చేసే పనులపైకి మనసు మళ్లించడం కానీ, అటు ఇటు తిరుగుతూ కానీ నిలబడుతూ కానీ భుజింపరాదు. పూర్తి ప్రశాంతమైనటువంటి స్థితి కలిగేసుకొని భగవంతుని ప్రసాదంగా భావించి మనం భోజనం చేసినట్టయితే అప్పుడు తప్పనిసరిగా తీసుకున్న ఆహారం అంతా కూడా వంటబడుతుంది, బాగా పెరుగుతుంది. మనం తీసుకున్న ఆహారం చక్కగా అది జీర్ణమైపోయి రసంగా మారాలి. ఆ రసం నుంచి మలినం వెళ్ళిపోయి వెడలిపోయి బహిర్గతమైపోయి రక్తంగా మారాలి. రక్తధాతువు నుంచి మాంసంగా, మాంసం నుంచి కొవ్వుగా, కొవ్వు నుంచి ఎముకగా, ఎముక నుంచి మజ్జగా, మజ్జ నుంచి శుక్రకణం, వీర్యంగా మార్పు చెందుతుండాలి. అప్పుడు ధాతు పుష్టి బాగా పెరుగుతుంది. ఒక్కొక్క ధాతు నుండి ఒక్కొక్క మలినము దూరమవుతుంది. మలమూత్రాలతో పాటుగా చెమట, వెంట్రుకలు, గోళ్ళు, ఊసులు, జీవిలి, ఈ విధంగా ఎప్పటికప్పుడు మాలిన్యాలు ఎంత దూరం అవుతుంటే, బహిర్గతమవుతుంటే అంత ధాతు పుష్టి పెరుగుతుంది. ఇవి ధాతు పుష్టి పెరగడానికి ఆహారము పదార్థాలు బాగా మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఆహారం బాగా నమిలి నమిలి నమిలి అణువులుగా మార్చిన తర్వాత రసంగా కాగానే లాలాజలంతో పాటుగా కలిపి అది ద్రవంగా మారిన తర్వాత సునాయాసంగా అదే లోపలికి వెళ్తుంది. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. భోజనం చేసేటప్పుడు ఎలాంటి బయట విషయాలు కూడా మనసులోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎటువంటి కూడా ఆలోచించకూడదు. ఎటువంటి వార్తాలాపం చేయకుండా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలోనే మనము భోజనం చేసినట్టయితే జైసా అన్న వైసా మనని ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మస్తిష్కం తయారవుతుంది. ఎటువంటి మస్తిష్కం తయారవుతుందంటే చక్కగా నిశ్చలమైనటువంటి మనస్తత్వం తయారవుతుంది. దాని ద్వారా మన యొక్క పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతుంటాయి. భోజనం చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో నీళ్ళు తాగుతుంటారు. ఆ నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. మొదలు ఒక 30 మిల్లీలీటర్లు, భోజనానంతరం కూడా భోజనం చేసిన తర్వాత 30 మిల్లీలీటర్లు మాత్రమే నీరు తీసుకోవడము చాలా మంచిది. భోజనం అయిన తర్వాత కనీసము 1 గంట వరకు నీళ్లు తాగకుండా ఉండాలి. ప్రతి గంట గంటకు 1 గ్లాసు నీరు తాగడం అవసరమే, కానీ ఆ నీటి యొక్క ఏదైతే పరిమాణం ఉందో అది భోజనం లోపలనే సమాప్తం చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. భోజనం ప్రారంభంలో కొంచెము, భోజనం అయిన తర్వాత కొంచెం నీళ్ళు తాగడము, ఆ తర్వాత మిగతా సమయం లోపల ప్రతి గంట గంటకు ఒకసారి మీకు ఎన్ని నీళ్లు తాగలితే అన్ని నీళ్లు సూర్యాస్తమయం వరకు కొనసాగించవచ్చు, నీళ్ళు తాగవచ్చు. దానివల్ల
మనలో

0: ఏవైతే మలినాలు తయారవుతుంటాయో ఆ మలినాలన్నీ కూడా దూరం అవుతుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మూత్రపిండ లోపల ఉన్నటువంటి కణాల యొక్క శక్తి తగ్గకుండా ఉంటుంది, ఆ ఫిల్టరింగ్ శక్తి బాగా పెరుగుతుంది. ఈ లవణాలు కూడా పొరిగిపోకుండా ఉంటాయి, అప్పుడు ఎక్సెస్ లవణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేస్తుంది. మనకి ఎంతైతే అవసరమో అంత సమపాలలో ప్రవహించడానికి వీలు పడుతుంది. ఈ విధంగా మనం ఆహార నియమాలు పాటించినప్పుడు మలినం ఉందో ఆ మలినము సుఖంగా అంటే మొత్తం జీర్ణమవుతుంది, అది జీర్ణమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మిగిలినటువంటి పదార్థం చేర్చి సుఖ విరేచనం కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత శరీరం అంతా రక్త ప్రసరణ చక్కగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే తీసుకున్న ఆహారం నుంచి రసంగా మారిన తర్వాత గ్లూకోజ్గా మారిన తర్వాతనే రక్తం తయారవుతుంది. కాబట్టి మీరు ఎవరికైతే రక్తలేమి ఉంటుందో వారు ఈ పదార్థాన్ని ఈ ఆహార నియమాన్ని చక్కగా పాటిస్తూ ఆ తీసుకునే పదార్థాల లోపల ఆకుకూరలు పండ్లు ఈ యొక్క పదార్థాలు ఉండేటువంటి స్థితిని చూసుకొని ఏర్పరచుకొని బాగా నమిలి నమిలి మనసు పెట్టి తిన్నట్టయితే దాదాపుగా ఒక ఇంచుమించు 30 రోజుల లోపల మీ రక్త ప్రసరణ ఎంతైతే రక్తలేమి ఉందో అది మళ్ళీ ఉత్పన్నమవుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఈ ఆహార నియమాలను కూడా పాటించడమే కాకుండా మనకు ఏదైతే మేలు చేస్తుందో ఆ ఆహార పదార్థాలని తీసుకోవడం, అప్పుడు తప్పనిసరిగా రక్తం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధమైనటువంటి రక్తము గుండెకు అందిస్తుంది. ఆ గుండె నుంచి వచ్చినటువంటి ఏదైతే రక్తం ఉందో ఆ రక్తం లోపల దోషాన్ని తొలగిస్తూ ఈ ఊపిరితిత్తులు శుద్ధమైనటువంటి రక్తాన్ని మళ్ళీ గుండెకు అందిస్తుంటాయి. ఈ విధంగా దాదాపుగా 5 లీటర్ల వరకు 4 లీటర్ల 700 మిల్లీలీటర్లు అంటారు, 4-5 లీటర్ల వరకు ఈ పంపింగ్ జరుగుతుంటుంది ప్రతిరోజు గుండెకి. కాబట్టి రక్తశుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి రక్త సంచారం కూడా శరీరం అంతా ఒక సమపాలలో జరుగుతుంది. కాబట్టి
1: అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు ఇందాం.
2: ఆకర్షణీయమైన వేతనాలు ఆదరణ పొందుతున్న రంగం ఏదైనా ఉందంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం. అందుకే చాలా మంది యువతి యువకులు ఆ రంగంలో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగంలో కాకుండా విద్యాబోధన పరిశోధనలపైన ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశోధనలోకి అడుగుపెట్టి పరిశోధనలు పూర్తి చేసి పీహెచ్డీ పొంది బోధనా వృత్తిని చేపట్టి ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్కు చెందిన పోరెడ్డి చైతన్య అక్షర మన స్టూడియోలో ఉన్నారు. మరి వారికి సంబంధించిన ఈ పరిశోధన అనుభవాలు, వారి ఉద్యోగ ప్రయత్నం, ఫలితం వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం చైతన్య అక్షర గారు.
3: నమస్తే అండి.
2: అయితే ముందుగా మీ విద్యాభ్యాసంతో మొదలు పెడదాం. ముందు మీ ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది, ఎట్లా మీరు ఇంజనీరింగ్ వైపు మళ్ళీ ఆ వివరాలు చెప్పండి.
3: ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసము ఇక్కడ ఆదిలాబాద్ లోనే చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ హైదరాబాద్ లో చేశాను. సో బీటెక్ తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ గా పిహెచ్డీని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కొనసాగించాను అరౌండ్ 5 ఇయర్స్. దాని తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మహీంద్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నాను.
2: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేసి ఉద్యోగంలో చేరామన్నారు కదా, మరి పిహెచ్డి చేయాలంటే ఎంటెక్ చేయాల్సిన అవసరం ఉంటదేమో కదా, మరి మీరేమో బీటెక్ తోనే పిహెచ్డి చదివానంటున్నారు కదా, ఇది ఎట్లా సాధ్యమైంది చెప్తారా?
3: బీటెక్ తోనే డైరెక్ట్ గా పిహెచ్డి అనేది నేను బీటెక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో అండ్ ఐఐటీస్ లో డైరెక్ట్ గా త్రూ గేట్ అనేది సాధ్యమైంది. సో నేను గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి పొందాను. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్లలో ఇప్పుడు అది సాధ్యం అవుతుంది బీటెక్ తర్వాత పిహెచ్డి. పిహెచ్డి చేయడానికి మీరు ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయొచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డి చేయొచ్చు. ఇప్పుడు బీటెక్ తర్వాత పిహెచ్డి డైరెక్ట్ గా అవకాశాన్ని కల్పిస్తున్నారు.
2: అయితే ఇప్పుడు ఈ రకంగా బీటెక్ తోని పిహెచ్డి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు కదా, మరి ఇది ఎక్కడ అంటే అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారం చెప్తారా?
3: ఇప్పుడు మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్లలో ఇది అవకాశాన్ని అందిస్తున్నారు త్రూ గేట్ ద్వారా. అండ్ ఐఐటీస్ లో మేబీ ఒక 10-15 ఇయర్స్ నుండే అది అవైలబుల్ గా ఉంది బీటెక్ తోని పిహెచ్డి. సెంట్రల్ యూనివర్సిటీస్ లలో కూడా అప్పుడు అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దాన్ని యూజీసీ అనేది దాన్ని ఓకే చేస్తే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బీటెక్ తర్వాత పిఎస్

0: పిహెచ్డి అని అందిస్తున్నాయి.
1: అంటే ఎట్లా మనం దానికి సంబంధించిన ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా బీటెక్ తర్వాత మనం పిహెచ్డిలో చేరాలంటే?
0: అంతకుముందు సిఎస్ఐఆర్ నెట్ అనేది ఒకటి ఉంటుండే బీటెక్ తర్వాత పిహెచ్డికి, లేదంటే గేట్ ద్వారా. ఇప్పటికి కూడా గేట్ స్కోర్ చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు.
1: నేరుగా గేట్ మార్కుల్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది.
0: అవును.
1: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా అసలు పరిశోధన వైపు వెళ్లాలని ఎందుకు అనిపించింది? మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఇటు పరిశోధన వైపు వచ్చింది కదా, ఇదే ఇంజనీరింగ్ విభాగంలో, ఎందుకు అలా?
0: నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో చేస్తున్నప్పుడు నేను కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దాన్ని పరిశోధిస్తున్నప్పుడు, నేను సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిశోధన అనే దానిపైన ఆసక్తి కలిగింది. దాని ద్వారా నేను పరిశోధనలోకి వెళ్లాలని అనుకొని ఇలా బీటెక్ తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు గేట్ స్కోర్ తోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను.
1: అయితే ఇప్పుడు అట్లా మీరు పిహెచ్డి వైపు అంటే పరిశోధనల వైపు మళ్ళాలన్న ఆసక్తితోని ఆ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పిహెచ్డిలో పరిశోధన అంశంగా ఎంచుకున్న అంశం ఏమి? ఇప్పుడు మీరు ఏదైతే పరిశోధన చేసిన అంశం ఉన్నదో ప్రస్తుత సమాజానికి దానివల్ల ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు?
0: నేను పిహెచ్డి ఎలక్ట్రానిక్ సైన్స్ అనే విభాగంలో అంశం అనేది సిలికాన్ కార్బైడ్ అనే ఒక మెటీరియల్ ని మనం మెమొరీ డివైజ్లలో లేదంటే డయోడ్స్లలో ఎలా యూజ్ చేస్తాము అనే అంశం పైన నేను పరిశోధన చేశాను. సో అందులో మెమొరీ చాలా టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం నార్మల్ గా మన ఫోన్లలో వాడేవి ఎస్ర్యామ్ డీర్యామ్, కంప్యూటర్ లో కూడా ఎస్ర్యామ్ డీర్యామ్, ఫ్లాష్ అనేది మన పెన్ డ్రైవ్స్లలో వాడతాము. సో ఇవన్నిటిని మనము ఏదైనా రీప్లేస్ చేయొచ్చా నాన్ వోలటైల్ మెమొరీ అనేది, అంటే ఇంకా స్కేలింగ్ చేయొచ్చా లేదంటే ఇంకా హై స్పీడ్ లో పవర్ గా ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నప్పుడు రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఒక కైండ్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమొరీ. అది మనకి ఎక్కువ స్పీడ్ తక్కువ పవర్ కన్సంప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ మనము ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ ఎస్ర్యామ్ డీర్యామ్ ఫ్లాష్ కాకుండా రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని మనం మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో రీప్లేస్ చేయొచ్చు అనే అంశం పైన చేపట్టాను. ఈ సిలికాన్ కార్బైడ్ అనేది ఏంటంటే ఈ మెటీరియల్ అనేది హై థర్మల్ కండక్టివిటీ ఉంటుంది అండ్ హై సాచురేషన్ వెలాసిటీ ఉంటుంది. సో దీన్ని నార్మల్ సిలికాన్ బేస్డ్ డివైజెస్ మనం ఏవైతే మన కంప్యూటర్స్లలో ల్యాప్టాప్స్లలో లేదంటే మన ఫోన్లలో వాడుతున్నామో దాన్ని రీప్లేస్ చేస్తే మనకు ఎక్కువ పవర్ అండ్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్ లలో యూజ్ చేయగలము అనే ఒక ఐడియాతోని దీన్ని చేపట్టాము. దాంట్లో మేమేం చేసాము అంటే ఒక సింపుల్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ తోని స్పట్టరింగ్ అనే ఒక టెక్నిక్ తీసుకొని కార్బన్ పీసెస్ ని సిలికాన్ టార్గెట్ పైన పెట్టేసి మేము స్పట్టరింగ్ చేయడం జరిగింది అండ్ రూమ్ టెంపరేచర్ లో. దీంతో ఏమవుతుంది అని అంటే మీరు ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఫ్లెక్సిబుల్ వీరబుల్ డివైసెస్ కావాలి అని అంటే ఇటువంటి పద్ధతిని యూజ్ చేసుకుని మీరు కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ ఫ్లెక్సిబుల్ లేకపోతే వేరబుల్ డివైసెస్ కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మేము ప్రాథమికంగా అనుకున్న అంశాలు. సో దట్ అది సమాజానికి యూజ్ అవుతుంది.
1: అయితే ఇవి కాకుండా మీరు ఇంతవరకు చేసిన పరిశోధనలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా పంచుకుంటారా మా శ్రోతలతో?
0: నేను ఇప్పటి వరకు 6 పరిశోధన పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్స్ లలో ప్రచురించబడ్డాయి. అలాగే 4 కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నా దగ్గర ఒక పిహెచ్డి స్టూడెంట్ వర్క్ చేస్తున్నారు ఆన్ ది హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనే డివైస్ పైన. అదేంటంటే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్స్ లలో ఎక్కువ బ్యాండ్ విడ్త్, హై డేటా రేట్ కావాలి, మనకి స్పీడ్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడున్న డివైజెస్ కాకుండా మనం ఇంకేదైనా డివైస్ వాడచ్చు అని అంటే ఈ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇద్దరు ఎంటెక్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి.
1: అయితే ఇప్పుడు మీరు ఒక పూర్వ పరిశోధన విద్యార్థినిగా అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళు ఎవరైనా పరిశోధనలు చేయాలి అనుకున్నప్పుడు వారికి మీరు ఇచ్చే సూచన సలహా?
0: మీరు బీటెక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఓన్లీ మీరు పుస్తక పఠనం అనేది ఒక ధ్యేయంగా కాకుండా మీరు అనలైజింగ్ స్కిల్స్ అవన్నీ పెంచుకొని మీ ప్రాజెక్ట్స్ ని సొంతంగా డెవలప్ చేస్తూ ఉంటే మీరు మీ ఓన్ గా ఏదైనా ఒక స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేయొచ్చు.

0: చూలేదన అంటే ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ దానిపైన వెళ్ళి ఏదో ఒక పేటెంట్ అయినా తీసుకోవచ్చు. అండ్ మీరు ఓపెన్ గా ఉండాలి, ఏదైనా మనం ఫేస్ ఐ మీన్ ఫేస్ చేయగలుగుతాం అనే దానికి ఎదుర్కోవడానికి,
1: ఏదైనా సవాల్ ఎదురైనా దాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలబడేందుకు సిద్ధమై ఉండాలి.
0: అవును.
1: అయితే మీరు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఇదొక ప్రాసెస్ అంటే దీర్ఘకాలికంగా కొనసాగే ప్రక్రియ. ఇందులో ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ అందులో ఇంకా పరిశోధన రంగంలో కొనసాగినరు. ఒక మహిళగా మీరేమైనా సవాళ్లను ఎదుర్కొన్నారా, ఎదురైనయా, ఎదురైతే వాటిని ఎట్లా అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకున్నారు?
0: నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు క్లీన్ రూమ్ అనే, ఇప్పుడు నేను డివైజెస్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేయాలి, సో దానికి క్లీన్ రూమ్ అనే ఒక క్లాస్ 100 క్లాస్ 1000 అనే క్లీన్ రూమ్స్ ఉంటాయి. అవి అప్పుడు ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే ఉండింది అప్పుడు. సో అప్పుడు నేను ఏదైనా డివైస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ ఎక్కువ బరువులు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని లేపాలి, అండ్ నాకంటే ఎత్తైన ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని నేను హ్యాండిల్ చేయగలగాలి. అయినా నేను ఆ ఇబ్బందిని ఏమి ఇబ్బందిగా ఫీల్ కాకుండా నేను పరిశోధన చెయ్యాలి అనే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి అంతగా ఏమి ఇబ్బందిగా అనుకోలేదు. అండ్ మహిళలు ఏదైనా సాధించగలరు.
1: ఇప్పుడు ఆకాశ మెహద్దు అన్ని రంగాల్లో మహిళలు వెళ్తున్నారు కాబట్టి ఆ భయం బిడియం అక్కర్లేదు. అన్నిట్లో కూడా సమానంగా పురుషులతో పోటీ పడి మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేయొచ్చంటారు. అయితే ఇప్పుడు దాదాపు కొన్ని అంశాల్లో మీరు పరిశోధనలు చేసి దానికి సంబంధించిన పరిశోధన పత్రాలని కూడా సమర్పించిండ్రు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. మరి ఈ మీ గమనం ఇక్కడ వరకే ఆగుతుందా, ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకేమైనా లక్ష్యం, ఇంకా ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలి, ఇంకా ఫలానా అంశాల్లో నేను పరిశోధించాల్సింది, పరిశోధనలు చేయాల్సింది ఉంది అని అట్లా ఏమైనా నిర్దేశించుకున్న గమ్యాలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇది ఇంతటితోనే ఆగిపోకుండా ఇంకా నా పరిశోధనలను నేను కొనసాగించాలి. నేను ఈ డివైజెస్ అనే అంశం పైన నిలబడకుండా దాన్ని ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, దాని లైక్ బయోసెన్సర్స్ లలో ఎలా యూజ్ చేయొచ్చు ఈ డివైజెస్ ని, లేదంటే అప్లికేషన్స్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అప్పుడు ఎలా ఈ డివైజెస్ ఎక్కడ యూజ్ అవుతాయి, అటువంటి అంశాలపైన నేను నా పరిశోధనను కొనసాగించాలని అనుకుంటున్నాను.
1: చాలా సంతోషం చైతన్య అక్షర గారు. మీరేదైతే ఒక లక్ష్యం గమ్యం ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం ముందుకు సాగుతున్నారో మీ ఆ లక్ష్యం గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే మున్ముందు మీరు చేపట్టే పరిశోధనలు కూడా ఫలవంతమై ఆ ఫలాలు సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, బీటెక్ తో పీహెచ్డీకి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కే లెనిన్ పెట్టిన ముచ్చట అది.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 46వ భాగంలో తిమ్మన గురించి చెప్తారు.
1: ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు. ఈసున పుట్టి డందమున హెచ్చిన శోక దవానలంబుచే గాసిలి ఏడ్చే ప్రాణవిభు కట్టెదుటను లలితాంగి పంకజ శ్రీసఖమైన మోముపై చేలచరింగిడి బాలపల్లవగ్రాస కషాయ కంఠకల వధూకల కాకలి ధ్వనిన్. అచ్చమైన ప్రబంధ భక్తికి నిక్కమైన నిదర్శనం ఈ పద్యం. సవతి మీద ఈర్ష్యపడడంతో మనసులో పుట్టి చెలరేగిన దవానలం కారణంగా భర్త సమక్షంలోనే మొహం మీద కొంగు కప్పుకుని గొల్లుమన్న ప్రబంధ నాయిక వైనం ఈ పద్యంలో చిత్రించాడు కవి. ఎంత చెడ్డ ప్రబంధ నాయిక కనుక ఆమె లేత చిగుళ్ళు మేసి కసరెక్కిన కోకిల స్వరంలోనే మొత్తుకోవాలి తప్ప కుయ్యో ముర్రో అనడానికి వీల్లేదు. వీల్లేదు కాక వీల్లేదు. అటు మీదట ఆవిడ గారికి తిక్క తిరిగి దేవుణ్ణో సాక్షాత్తు పతి దేవుణ్ణో ఎడంకాలితో ఈడ్చి తన్నినా సరే మన మగధీరుడు కిక్కురుమనకూడదు. దానిని మన్ననగానే స్వీకరించాలి. ముళలాంటి పులకలతో నిండిన నా ఒంటికి తగిలి చిగురాకులాంటి నీ పాదం గాయపడి ఉంటుంది అచ్చొచ్చో అని విలవిలలాడిపోవాలి. అది ప్రబంధ పక్కి రాసిక్యం. అంటే అసలు నంది తిమ్మన రక్తంలోనే ఉంది ప్రబంధ పక్కి. తన వంశంలో తిప్పన మూడో తరం ప్రబంధ కవి. ఆయన పినతాత నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన జంట కవులుగా 15వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగారు. ఈ మామ అల్లుళ్ళ ఘనత చెప్పడానికి ప్రబోధ చంద్రోదయం గురించి చెప్పుకుంటే సరిపోతుంది. 11వ శతాబ్ది చివరిలో కృష్ణమిశ్రుడనే సంస్కృత కవి రాసిన 6 అంకాల వేదాంత రూపకం ఇది. వేదాంత పరిభాషలో వినిపించే భావనలనే పాత్రలుగా మలిచాడు కృష్ణమిశ్రుడు. ఈశ్వరుడు, మాయ, మనసు, ప్రవృత్తి, నివృత్తి, మహామోహ, వివేక, ఉపనిషద్దేవి, శ్రద్ధ, శాంతి, తామసి, విష్ణుభక్తి, జీవేశ్వర, విద్య, ప్రబోధచంద్ర, వీళ్ళందరూ ప్రబోధచంద్రోదయం నాటకంలో పాత్రలు. ఈ గొట్టు దృశ్య కావ్యాన్ని ప్రబంధశయ్యకు మార్పించి మలపించి శ్రవ్యకావ్యంగా రాయించాలని గంగయ్య మంత్రి అనే పెద్ద మనిషి ముచ్చటపడ్డాడు. ఆ పని నంది మల్లయ్య ఘంట సింగనల చేత చేయించి అటు మీదట దాన్ని తానే అంకితం పుచ్చుకున్నాడు కూడా. ఆ వంశంలో పుట్టిన నంది తిమ్మన తన పోషకుడు పడకటింట్లో నిజంగానే జరిగిందని చెప్పే సంఘటనను ప్రాతిపదికగా చేసుకుని పారిజాతాపహరణం అనే 5 ఆశ్వాసాల ప్రబంధం 500 పైచిలకు పద్యాల్లో రాశాడంటే అందులో వింతేముంది. సంస్కృత భాగవతంలో పారిజాతాపహరణం కథ 3 శ్లోకాల్లో రాశారట. దాన్ని సందర్భోచితంగా 500 పైచిలకు పద్యాలతో ప్రబంధంగా రాయడం నంది తిమ్మన సాఫల్యానికి సామర్థ్యానికి రుజువు. పారిజాతాపహరణం ప్రబంధం పుట్టుక వెనక కథ గురించి ఓ ఐతిహ్యం ప్రచురంగా వినిపిస్తుంది. రాయలకున్న పట్టపురాణుల్లో ఒక ఆమె తిరుమలదేవి. ఆమె శ్రీరంగపట్నం రాజకుమార్తె. పడగదిలో తిరుమలదేవి కాలు రాయల తలకి తగలడంతో విజయనగర సమ్రాట్ ఆమెపై అలిగి లేచిపోయాడట. ఆమెకి అరణపు కవిగా పుట్టింటివారు నంది తిమ్మనను పంపారని చెబుతారు. రాజుకి రాణికి సయోధ్య కలిగించడానికే తిమ్మన పారిజాతాపహరణం రాశాడంటారు. ఆ కావ్యంలో జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చు వామపాదంబునం తొలగంద్రూసి లతాంగి అంటూ సాత్రాజిత్ శ్రీకృష్ణుడికి చేసిన సత్కారాన్ని విష్ణుభక్తుడైన రాయలకి గుర్తు చేశాడు తిమ్మన. తద్వారా నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కపుని తాచిన అది నాకు మన్ననయ్య అనుకున్న కృష్ణలీలను కూడా తిమ్మన కృష్ణరాయలకి జ్ఞాపకం చేశాడంటారు. ఇక పారిజాతాపహరణం ప్రబంధంలో నంది తిమ్మన చెప్పిన కథ సుప్రసిద్ధమే. శ్రీకృష్ణుడు రుక్మిణి ఇంట్లో ఉండగా కలహభోజనుడైన నారదుడు అక్కడికి వచ్చి ఆ అవతార పురుషుడికి పారిజాతం అనే పువ్వు సమర్పించుకుంటాడు. అది ఇంద్రుడి తోటలో పూసే అరుదైన పువ్వు. శచి, పార్వతి, సరస్వతి లాంటి వాళ్ళకే అది ప్రతిరోజు లభ్యం. నారదుడు రుక్మిణికి చెప్పిన దాని ప్రకారం ఆ పారిజాతం వాడదు. ఏడాది పాటు జడలో ముడుచుకున్నా

0: అది నలగదు. ఏకాంత సేవను మరింత శృంగార భరితం చేస్తుంది. ఏడాది తర్వాత తిరిగి చెట్టు ఎక్కి కూర్చుంటుంది. కృష్ణుడికి తన 16,000 మంది భామల్లో నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కనుక ఈ పువ్వును నీకు ఇచ్చాడంటాడు నారదుడు రుక్మిణితో. అక్కడితో ఆగితే అతగాడు కలహభోజనుడు ఎందుకవుతాడు? కృష్ణుడు సత్యావిధేయుడని విన్నాను, కాదని ఇప్పుడు తేలిపోయిందని కూడా అంటాడు. అతడు ఆ మాట అనే సమయానికి సత్యభామ చెలికత్తె అక్కడే ఉంటుంది. అసలు ఆమెను చూసే అన్నాడు ఆ మాట. ఆ విధేయురాలు తిన్నగా సత్యభామ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆమె చెవిని వేస్తుంది. దాంతో సత్యభామకి తల కొట్టినంత పని అవుతుంది. భర్త మీద అలిగి సత్యాగ్రహం చేస్తుంది. ఆమెను మెప్పించేందుకు కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని ఎత్తుకొచ్చి సత్యభామ పెరట్లో పాతుతాడు. ఆ విధంగా తాను సత్యవిధేయుడనని లోకానికి రుజువు చేస్తాడు. రసికుడైన భర్త ప్రవర్తన అలా ఉండాలనేది నంది తిమ్మన రాయలకి ఇచ్చిన సందేశం. మొత్తానికి అరణపు కవిగా తిమ్మన తన కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించాడని చెప్పొచ్చు. చికిరి చేసిన మన్మథ బాణాలు లాంటి పద్యాలను ఈ ప్రబంధంలో ఏరి కూర్చాడు తిమ్మకవి. అలసాని పెద్దన మాదిరిగా ప్రౌఢకవిత్వం చెప్పి పండిత కవి అనిపించుకున్న రాయలను మెప్పించేందుకు తిమ్మన ప్రయత్నించలేదు. ఒకటి రెండు అక్షరాలతో పద్యాలు చెప్పడం లాంటి గారడీ విద్య అక్కడక్కడ ప్రదర్శించినా అదే ఆయన ధోరణి కాదు. సున్నితమైన భావాలను అందమైన మాటల్లో పొదగడం తిమ్మన శిల్పం. అందుకే ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అనే ప్రశంసకు ఆయన పాత్రుడయ్యాడు. ప్రభువుల మనస్సులను రంజింపచేయడానికి మించిన ప్రయోజనం ప్రబంధకవులు ఆశించలేదు. వాళ్ళు ఆశించిన ప్రయోజనం చాలా మటుకు నెరవేరిందనే చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయల దర్బార్లో అష్టదిగ్గజాలనే కవులుండేవారని చెప్తారు. అలసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్య గారి మల్లన, అయల్రాజు రామభద్రుడు, రామరాజ భూషణుడు, తెనాల రామకృష్ణుడు, పింగళ సూరణ, ఈ 8 మంది కవులను కలిపి అష్టదిగ్గజాలు అంటారని చెప్తారు. రాయల రాజ్యం వెళ్ళింది క్రీస్తుశకం 1500 to 1529 మధ్యకాలం అంటారు. ఈ అష్టదిగ్గజాల్లో సగానికి సగం మంది రాయల కొలువులు లేనేలేరు. అయినప్పటికీ మన సాహిత్య చరిత్రకారులు వీళ్ళందరూ సమకాలీనులే అన్నట్లు రాస్తుంటారు. వెల్చేరి నారాయణరావు లాంటి పరిశోధకుల లెక్క ప్రకారం అష్టదిగ్గజాల కల్పన 17వ శతాబ్దంలో జరిగింది. అలసాని పెద్దన, నంది తిమ్మన్లు శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్నారనడానికి ఆధారాలున్నాయి. ఇది ఇలా ఉండగా, నానాసూన వితాన వాసనలను ఆనందించు పద్యం నంది తిమ్మన్న రాసినట్లు, దాన్ని రామరాజభూషణుడు కొనుక్కున్నట్లు మన సాహిత్య చరిత్రకారులు రాశారు. వసుచరిత్ర లాంటి మహాకావ్యం రాసిన భట్టుమూర్తి రాయలేనంత గొప్ప పద్యం అది. పైగా పోతన పెద్దనాథులే తమకన్నా ముందున్న మంచరా మారణ లాంటి కవుల పద్యాలను సొంతం చేసుకోవడం మనం చూసాం కదా. క్రయ విక్రయాల గొడవ ఎందుకు మధ్యలో? ఈ పద్యం వల్లనే నంది తిమ్మన ముక్కు తిమ్మన అయ్యాడనే చెప్పే కథల్లాంటి కల్పనలతో నిండి ఉన్న కారణంగానే మన సాహిత్య చరిత్ర కేవలం కల్పితం అనిపిస్తుంది.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 46వ భాగంలో తిమ్మన గురించి చెప్పినరు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర,
2: CGTMSC. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
1: శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ ఆ కార్యక్రమాల్ని వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. కార్యక్రమాన్ని వినుండ్రి, వినిపియండ్రి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండ్రి. ఇవి ఇయ్యాలటి అంబటాళ్ల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెంసేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

कथनम्। ఉత్తమ తెలుగు కథా సంపుటి నుండి ఎంచుకున్న కథలను వినిపించే కార్యక్రమం।

0: ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి కర్రెకుక్కనే బాలనాగమ్మ కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: చెప్పినా కదా ఇంటికో కథ ఉన్నదని. ఆ కథ అట్లుంటే ఇక మా కథలు మేము నడిపిస్తున్నాం. అసలు ఏ నాటకమైనా సరే మంచిగా కమ్మాలంటే బుడ్డెన్ కాడు సార్ ఉండాలి. వాడొక్కడు మంచిగున్నాడు అనుకో మొత్తం ఆటను తెల్లడిసుకత్తాడు. బుడ్డెన్ కాడంటే ఎవరనుకున్నారు జోకరు. ఈ పాత్ర అచ్చు పుస్తకంలో ఉండదు, మనమే ఉట్టియాలి. జోకులు కూడా మనమే ఉట్టియాలి. రాజేశం వచ్చినప్పుడు మంత్రి లెక్క, రాణేశం వచ్చినప్పుడు శలికత్తె లెక్క, వేరే చిల్లర చిల్లర వేషాలు వచ్చినప్పుడు బుడ్డెన్ కాన్ లెక్క. పాత్రలన్నిటినీ బుడ్డెన్ కాడే పరిచయం చేయాలి. ఏ రాజ్యము, ఏ పేరు, ఎటుపోతున్నావు అని ఆ రాజునో ఆ మంత్రినో ఆ ఏషాన్నో అడగాలి. అదోటి ఇదోటి ఢిల్లేకి మాటలు చెప్పి అందరినీ నవ్వియాలి. అది బుడ్డెన్ కాని కథ. ఎప్పుడన్నా మేకప్ రెడీగాక టైంకు ఏషం రాలేదనుకో వచ్చేదాకా బుడ్డెన్ కాడే మేనేజ్ చేయాలి. వచ్చి ఏదో పిట్ట కథ చెప్పాలి, లేకుంటే ఏదో పాట పాడాలి, లేకుంటే ఏదన్నా వచనం చెప్పాలి. అంతేకాదు ఎప్పుడన్నా ఏషకాళ్ళు వచనం తప్పు చెప్తారనుకో, లేక వాళ్ళకి చెప్పరాలేదనుకో, వీడు దాన్ని సవరించి చెప్పాలి. వాళ్ళ ఊరి పేరో వాళ్ళ తండ్రి పేరో యాదికి లేదనుకో, వీడే వాళ్ళ పేర్లన్నీ చెప్పుకరావాలి. అట్లా ఏషకాళ్ళందరు పాడిన పాటలే వాడతారు, చెప్పిన వచనమే చెప్తారు. కానీ బుడ్డెన్ కాడు మాత్రం చెప్పిన జోకులు చెప్పద్దు, చెప్పిన వచనం చెప్పద్దు. అన్ని కొత్త కొత్త జోకులు చెప్పాలి, కొత్త కొత్త పాటలు పైగట్టాలి. ఇవన్నీ పంతులు చెప్పడు, పుస్తకంలో కూడా దొరకాయి. ఎవరికి వాళ్ళే ఉట్టియాలి, మాటలు పాటలు ఒంటియాలి. అందుకని అన్ని ఏషాల కంటే బుడ్డెన్ కాని ఏషం కష్టం. ఇంకో కష్టమైన పని ఏంటిదంటే ఏషాలన్నీ ఇటచ్చి అటు పోతాయి, బుడ్డెన్ కాడు మాత్రం అట్లా కాదు. వాడు ప్రార్థనతో వచ్చి మంగళారతితో పోవాలి. అసొంటి ఢిల్లీకి మనుషులు మా మ్యాళ్ళంలో లేరు. ఏవో పంతులు చెప్పిన నాలుగు జోకులు తప్ప పుట్టించి చెప్పే తెలివి ఎవ్వలకు లేదు. మాకు లేకపోతే లేకపోయా ఎట్లనో ఎల్లదిత్తాం. ఇన్ని రోజులు ఎల్లదీయలేదా, గట్లనే ఎల్లదిత్తాం. ఇప్పుడు అది కాదు, మాకు పోటీగా పెట్టిన చూడు ఏషాల రాములు మ్యాళ్ళం. అందులో కొండం రాజయ్యేది జోకర్ ఏషం. వాడు వచ్చిండంటే కథం కడుపులు కుట్లు వట్ల నవ్విత్తాడు, పిచ్చి పిచ్చి జోకులేస్తాడు. అన్ని డబల్ మీనింగ్ మాటలు అనుకో, అయితేంది జనం మాత్రం ఇరుగబడిన అవుతారు. వాళ్ళు మొన్న బాలనాగమ్మ ఆట ఆడిండ్రు. ఒక్కనికి పాట సరిగా రాలేదు, పద్యాలు సరిగా వారాలే. బాలనాగమ్మ ఆట చూస్తుంటే జనం గొడగొడ ఎడవాలే. ఈ మాణిక్యాల దేవి ఉంటుంది కదా అందులో, ఆ మాణిక్యాల దేవి మర్మన్న తల్లి అన్నట్టు. ఆ మర్మన్న తల్లి పిల్లలను ఇడిచిపెట్టి రమ్మంట చూడు, అప్పుడైతే కంటతడి పెట్టనోళ్ళు కంటతడి పెట్టాలే. ఏడుగురు ఆడపిల్లలను రాజు అడవిలు ఇడిచిపెట్టినప్పుడు పద్యాలు వాడుతుంటే పొలగాళ్ళకి ఎంత కట్టమచ్చే అని ఒగ ఏడుసుడు ఎడవాలి. బాలనాగమ్మ ఉంటుంది కదా, బాలనాగమ్మను మాయల పక్కి రెత్తుకపోతాడు చూడు కర్రెకుక్కని చేసి. అవి అప్పుడైతే జనం పక్కున వలగాలి. మాయల పక్కి రచ్చిండంటే థియేటర్ గడగడగడ అనుకాలి. ఏషాలరాములు మేళంలో ఇవ్వి లేవు, మా మేళంలో ఉంటాయి. మేము ఇవన్నీ చేస్తాం కానీ మా మేళంలో ఈ జోకర్ లేడా. కానీ ఈ ఏషాలరాములు మేళంలో జోకర్ ఉన్నాడు కదా, జనం ఒక్కడంటే ఒక్కడు కూడా కంటతడే పెట్టలే. మాయల పక్కిరి ఏషమేసినా బచ్చు మల్లయ్యకైతే గూతనే వెళ్ళలేదు, గట్టిగా గాలి పెడితే కొట్టుకుపోయేటట్టున్నాడు. అయినా వాళ్లకు మంచి పేరొచ్చింది, అబ్బా ఏం ఆట ఆడినరా అని పేరొచ్చింది. ఎందుకంటే ఈ జోకర్ పాత్ర చేయబట్టే. మరి అట్లా పేరొచ్చుడు కారణం జోకర్ ఏషమేసిన కొండం రాజేనే కదా. వాడు అప్పటికప్పుడు ఎన్నో జోకులు చెప్పిండు, దోమ కథ చెప్పిండు, ఈగ కథ చెప్పిండు, నవ్వనోళ్ళు నవ్విండ్రు, గమ్మది గమ్మది పాటలు కట్టిండు. అడ్డెన్క బుడ్డెన్క రాము తాత, నీ గడ్డంలో శీరపేను రాము తాత అనుకుంటా కొత్త పాట కూడా ఎత్తుకున్నాడు. ఆ మోటు పాట వాడితే ఒక నవ్వుడు కాదు జనం. ఇక మా మేళంలో పాటలు వాడేటోళ్ళకి తక్కువేం లేదు. ఏ రాగమంటే ఆ రాగం, ఏ పాట అంటే ఆ పాట, ఏ తరీక అంటే ఆ తరీక. ఎట్లా ఎత్తుతారు, ఎట్లా దించుతారు, రాగం మీదనే జనాలను గొడగొడ ఏడిపిస్తారు. ఇప్పుడు మాకు కావాల్సింది నవ్విచ్చే ఒక మనిషి. కొండం రాజయ్యకు సరిసమానమైన మనిషి మా మేళంలో కావాలి. ఇప్పుడు మా ఊళ్ళోనే అసొంటి మనిషి దొరుకుతలేడిగా. దుఃఖసారం ఉండే బాలనాగమ్మ ఆటను జోకులు చెప్పి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. అదే ఆటనాడి జనాలను నవ్విచ్చి ఏడిపించి మెప్పించి ఆట అంటే ఇట్లా ఉండాలే ఇట్లా ఆడాలే అని పేరు తెచ్చుకొని వాళ్ళను పడగొట్టాలని మా కొండయ్య మామ ప్లాన్. అనుకున్నట్టుగానే వాళ్ళు నేర్చిన బాలనాగమ్మ నాటకమే మేం నేర్చినాం. అది యక్షగానం కానీ నాటకం స్టైల్ తీసినాం. పాటలను ఆటతాళం నుంచి రూపక తాళానికి తెచ్చినాం. అప్పుడే వెంకట్రెడ్డి బిడ్డ లగ్గమైంది. దాసు చిన్నాయన, కొండయ్య మామ ఇద్దరు వెంకట్రెడ్డి దగ్గరికి పోయి, పటేల మీరు ఇంత టోళ్ళు అంత టోళ్ళని బత్తిగొట్టి ఆటను ఖాయం చేశారు, మూడు తువ్వల కాడ ఆటేయమని 116 రూపాయలు ఇచ్చిండు పటేల్. ఇక చూడు మాకు మంచి ఛాన్స్ దొరికింది. ఆటను మంచిగా ఆడి మేమంటే ఏమిటో చూపియాలనుకున్నాం. కానీ మాకు జోకరేషన్ తక్కువ ఉంది కదా. అన్నారం రెడ్డిపేట నుంచి 20 రూపాయలు ఇస్తామని ఒక జోకర్ ఏషకాని దొలకొచ్చినాం. అతను జాడ మా పంతులే చెప్పిండు. వాళ్ళకు కూడా ఒక మేళం ఉండేదట. దాంట్లో ఈయన్నే పర్మనెంట్ బుడ్డెన్ కాడట. బాలనగా మాటను మత్తుసార్లు ఆడిండట వాళ్ళు. ఆటల కొండయ్య మామది మాయల పక్కిరేశాం. నేనేమో బాలవద్దిరాజేశాం. దాసు చిన్నాయన కార్యవద్దిరాజు. ఇక కొండయ్య మామను ఏషం కోసమే కర్రెకుక్కను పెంచుకున్నాడు ఒకటి. అది కార్తీక పున్నమి సందు. వానలు జర గుంజుకున్నాయి. చలికాలం మొదలు కాలే. ఇంకా ముందటిది సేన్లు కొద్ది కొద్దిగా కోతకచ్చినాయి. ఇద్దర ఇంకా కోతలు పట్టలే. అప్పుడు పీరిల మసీద్ ముందటినే మేం స్టే చేసినాం. ఈ నడుమ మైకు లేకుంటే ఆట సాగుతలేదు. ఏ ఆటకైనా మైకు పెట్టాల్సిందే. అందుకని మైకు తెచ్చినాం. గడీల టికెట్ పెట్టి ఆడితే అడ్వర్టైజ్ చేస్తాం. ఇక బజార్లు ఆడుతున్నాం కదా. నడి బజార్లనే అడ్వర్టైజ్ ఎందుకని అసలే చేయలే. ఏమో అనుకున్నాం గాని కొత్త బుడ్డెన్ కాడు అనుకున్న దానికంటే ఎక్కువనే చేసిండు. దగ్గు వర్షం పట్టింది అవ్వలారా, నా దగ్గరికి రాకుండ్రి అవ్వలారా అన్న పాట వాడితే జనం ఇక నవ్వుడే కాదు. బూలచ్చిందేయికి పాంగుట్టినప్పుడు జనం ఏడుసుడే కాదు. నడమ నడమ బుడ్డెన్ కాడు చెప్పే పిట్ట కథలకు మేమే నవ్వును ఆపుకోలేకపోయినాం. ఇది చూసి ఇంకా ఎక్కువ జోకులు చెప్పుడు మొదలుపెట్టిండు బుడ్డెన్ కాడు. ఆడోళ్లకు అతుక్కుంటుంది, మొగోళ్లకు యాలాడుతుంది ఏంటిదని శాస్త్రం చెప్పి చెలికత్త ఏషమేసే చంద్రమును ఆటాడిచ్చాడు. రాణి సంతానం అయితలేదంటే 100 షెట్ల పేర్లను గడగడ చదివి దంచుకుని కషాయం దాగమన్నాడు. రాణికి సంతానం కలిగినప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద అటు ముట్ట ఇటు ముట్ట నీకు కిసరు వెట్ట మల్లచ్చె పండుకు నిను బొంద వెట్ట అని పాట వాడితే జనమిగ నవ్వుడే నవ్వుడనుకో. మాయల పక్కి రేషం వచ్చింది. వచ్చినాక ఎంబడి ఓలుండాలేగా, డింగిరిగాడు ఉండాలి కదా. ఆ బుడ్డెన్ కాడే డింగిరిగాడిగా. అక్కడ మాయల పక్కిరు డింగిరిగాడిని సురాపానం తీరా సేవిద్దాం అని అనాలి. అంటే డింగిరిగాడు ఉంటాడు కదా వీడు, 2 సీసాలు తెచ్చి ఒకటి పక్కీరికి ఇచ్చి ఇంకోటి వాడదాగాలి. ఈ బుడ్డెన్కానికి సారా దాగే అలవాటు ఉందట, అది మాకు తెలియదు. ముందుగానే ఒక సీసాల సారా తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడట. ఎప్పుడైతే ఈ కొండయ్య మామ సురాపానం అన్నడో అప్పుడే బుడ్డెన్ కాడు సారా సీసా తను తీసుకుని నీళ్ళ సీసాను మా మామకి ఇచ్చాడు. ఇద్దరు యాక్షన్ చేసుకుంటే దాగినరు. బుడ్డెన్ కాడు సొలుగుతుంటే అందరు యాక్షనే అనుకున్నారు. తత్తరబిత్తర మాట్లాడుతుంటే కావాలనే మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కొండయ్య మామనైతే అరే వీడేంద్రు అచ్చం తాగినోడు మాట్లాడినట్టే మాట్లాడుతుండు అనుకున్నారు. నిజంగా తాగిండని మాకేం తెలుసు. ఎప్పుడైతే బుడ్డెన్ కాని కడుపులో సారా పడ్డదో ఇక చూడు, అప్పుడు వాని మాటనే వేరైంది. అన్ని మోటు మాటలే. పొరగాన్లు రా పొరగాన్లు రా పొరగాన్ల సొప్పబేన్లు రా అని ఓ బూత్ పాట అందుకున్నాడు. బుడ్డెన్ కాన్ని ఎవరు తప్పు పడతారు? ఏ మాట అన్నా కాని తప్పు పట్టరు, నవ్వుతారు గంతే. ఆ మాట విని జనం కూడా నవ్వుతోండ్రు. కొందరు మాత్రం ఏం పాట రాది, రీతిలేని పాట, గదేం పాట అని తిడుతోండ్రు. ఈ అటో ఇటో ఆట సాగుతోంది. మాయల పక్కీరు బాలనాగమ్మను కుక్కను చేసుకుని వచ్చాడు. అప్పటికి మా ఆట మోత మోగుతోంది. జనం అబ్బా ఏమాట రా అనుకుంటూ చూస్తోండ్రు. ఇక తాగింది నెత్తికెక్కినాక బుడ్డెన్ కాడు ఏదేదో అంటుండు, అడ్డం పడుతుండు. అందరు అదంతా యాక్షనే అనుకుంటుండ్రు. కొండయ్య మామ స్టేజ్ మీదకి వచ్చిండు. ఎంబడ కర్రె కుక్కు ఉంది. కుక్కను గొలుసు పెట్టి చేతల పట్టుకున్నాడు. ఒరే డింగిరి అని పిలిచిండు. క్యాహోనా పక్కీర్ సాబ్ అని వచ్చిండు జోకర్. ఒరే డింగ్రి, ఇదిగోరా బాలనాగం మన తెచ్చిన, ఎంత అందంగా ఉందో చూడు ఆ ముద్దుగుమ్మ అన్నాడు మా మామ కుక్కను చూపించుకుంటా. ఓయ్ ఇది నాగమ్మనా, ఈ కరెకుక్క బాలనాగమ్మన్న, క్యా పక్కీర్ సాబ్ జూటా బోల్ రై క్యా అన్నాడు జోకర్. కాదురా నిజంగానే బాలనాగమ్మన్ తెచ్చిన, ఒకసారి మంచిగా చూడు అన్నాడు పక్కీర్. జోకర్ గాడు కుక్క చుట్టూ రెండు సుట్లు తిరిగిండు. ఇది నాగమ్మన, నిజంగా నాగమ్మన, నాగమ్మ ఓ నాగమ్మ, నీ ముఖమేది నాగమ్మ, నీ ముక్కేది నాగమ్మ, నీ అందమేది నాగమ్మ అనుకుంటా కర్రె కుక్కను తోక పట్టి పీకిండు. చెవులు పట్టుకొని ఊపిండు, బూరు పట్టుకొని ఎగిరిండు. అందరు నవ్వుడే, వాడు క్యాలికున్నాడా తాగి అట్లా చేస్తుండు. అది అసలే మందకాడి కుక్క, నక్కలను తోడేళ్లను గెదిమి మంద కావాలి కాసిన కుక్క అది. బలంగా గెచ్చు గెచ్చుంది, రోజు మూడు పూటల తిండి పెట్టుట్లా మామతో తిరుగుతుంది గాని అది అడవి పొంట తిరిగేదే. మొదలు తోక వీక్తుంటే కుయ్యమని వట్టిగానే ఉంది, జనం నవ్వుతుంటే బుడ్డెన్కాడు ఇంకా గట్టిగా వీకిండు. కుక్కకు తిక్కలేసింది, రెండు కాళ్ళ మీద బౌమని లేచింది, బుడ్డెన్కాన్ని అందుకుంది, అంగిని షీర్కలు తీరింది, మీదికి గలవడ్డది, వాడు కింద అది మీద బౌ బౌమనుకుంట పిక్కల అందుకుంది. ఇక చూడు సూత్త సూత్తుండగానే ఇదంతా జరిగిపోయింది. పరదా సందుల నుంచి మేము చూస్తూనే ఉన్నాం, కుక్క గొలుసు కొండేమామ చేతుల్నే ఉంది, బుడ్డెన్కాడు ఒక్కడే మొత్తుకుండు, వాని లాగు మొత్తం నానిందనుకో. ఆఖరికి కొండేమామనే గొలుసు పట్టి కుక్కను గుంజండు. బలంగా గుంజినా రాలే కుక్క, అట్లనే గలవడ్డది. పరద ఎనుకున్నోళ్ళు ఇద్దరు ముగ్గురు ముందు కురికొచ్చి గుంజిరు. అప్పటికి జోకర్గాడు పొట్టు పొట్టయిండు, కొడుక్కు తాగింది మొత్తం దిగిపోయింది. కుక్కను గెదుముడు గెదిమితే మందిల నుంచి ఒక్కటే ఉరుకుడు. జనమంతా లేచి స్టేజ్ దగ్గరికి వచ్చారు, కీకెలు బొబ్బలు, బుడ్డేని కాని పెయ్యంతా రక్తమే, బట్టలంతా రక్తమే, చేతుల చేతులనే క్యాలి తప్పిండు. ఆ రక్తాన్ని చూస్తే నిజంగా మాకే భయమైంది. ఆట ఎటుపోయిందో, భాగవతం ఎటుపోయిందో. రాత్రికి రాత్రే వాణ్ణి దవాఖానకు తీసుకుపోయినాం. కుక్కకాటుకు మందులు, మంత్రాలు, కారం మెతుకు, బొడ్డు సుట్టు సూదులు, పత్తెంగటుడు, చెట్ల మందు ఓసుడు, బుడ్డెన్కాడు మందులు కలవడానికి 6 నెలలు పట్టింది. ఈ మందులు గోలీల ఖర్చంతా మా మీదన రుద్దాలని చూసిండు. కానీ బుడ్డెన్కాడు బాగా నియ్యత్ మనిషి, తప్పంతా తనదేనని, సారదాగుట్లనే క్యాలి తప్పి ఇదంతా జరిగిందని చెప్పిండు. అంతవరదాకా వాడు సారదాగిండని మాకు తెలువనే తెలువది. ఇగో బాలనాగమ్మ కథ ఇట్లా ముగిసింది.
0: కథనం మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి కర్రె కుక్కనే బాలనాగమ్మ కథ వినిపించిరు పెద్దింటి అశోక్ కుమార్. ఇవాళ రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో భాగోతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిన్న.

ఈ ఉదయం మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇల్లటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతుంది.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సిని గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరి ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటల్ని కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా ఒక సందేశాన్ని పంపి పాటను కోరిండ్రు ఆర్మూర్ నుంచి రాజేష్, రాధిక, రజని, రమ్య వీళ్ళందరూ. మరి ఏం సందేశం పంపిండ్రంటే, నిన్ను తక్కువ చేసిన వాళ్లకు సమాధానం చెప్పతందుకు జీవితం మొత్తం వృధా చేయకుండ్రి. మీ జీవితం బాగుపడాలి అనే బాగుపడితే అదే పెద్ద సమాధానం. చాలా కరెక్ట్గా చెప్పారండి. మరి మా అందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి చెల్ చెలో చెలో అనే పాటను వినిపించండి అంటూ కోరిండ్రు. మరి ఆ పాటను మీ అందరి కోసం.

శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే మీరు మెచ్చిన, మీ వాళ్ళు మెచ్చిన, అందరూ మెచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే, ఇంకా లేకపోతే ఏదైనా ముచ్చట ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా శ్రోతలకు వినిపించాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకు నచ్చిన పాటల్ని వినొచ్చు. మరి ఇందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు

0872 కోడ్ని జత చేసి 23001 నంబర్ గాని 29508 నంబర్లకు గాని ఫోన్ చేయండి. ముచ్చట పెట్టుండ్రి, నచ్చిన పాటని వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగడేసిని గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనం చాలా సార్లు చూస్తుంటాం ఆకాశంలో పక్షులన్నీ కలిసి వి ఆకారంలో ఎగురుతాయి. ఎందుకంటారు? పక్షులు వి ఆకారంలో ఎగరడం వల్ల ముందుండే పక్షి రెక్కల వల్ల ఏర్పడే గాలి ఊర్ధ్వ ప్రవాహంతో వెనక పక్షులకు దాదాపు 30% శక్తి ఆదా అవుతుంది. అంతేకాకుండా అందరికీ దారి స్పష్టంగా కనిపిస్తూ ఒకదానికొకటి ఢీ కొనకుండా ఉంటాయి. ముందుండే పక్షి అలసిపోయినప్పుడు వెనుకకు వచ్చి మరొకటి ముందుకు వెళ్తూ నాయకత్వాన్ని మార్చుకుంటాయి. అది సంగతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: ఎక్కడి నుంచి?
2: హైదరాబాద్ అండి.
1: ఎలా ఉన్నారు? పేరు చెప్పండి.
2: నా పేరు ప్రీతి అండి.
1: బాగున్నారా ప్రీతి గారు?
2: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం. ఏం చేస్తుంటారు?
2: హౌస్ వైఫ్ అండి.
1: అవునా? అయినాయా మరి పనులు?
2: ఇప్పుడే అయినాయండి, పిల్లలకి టిఫిన్స్ అన్ని.
1: ఓకే, ఏం చదువుతున్నారు పిల్లలు?
2: బీటెక్ అండి.
1: ఎంతమంది పిల్లలు?
2: నాకు ఇద్దరు ట్విన్స్ అండి.
1: ఓ, వెరీ గుడ్. అంటే ఇద్దరు బీటెక్నా ఇప్పుడు?
2: అవునండి, అవును. ఒక పాప, ఒక బాబు.
1: మరి ఇప్పుడు దాదాపు అంటే ఒక అంటే చాలా కష్టం అయి ఉంటది స్టార్టింగ్ లో, మన పుట్టినప్పుడు వాళ్ళిద్దరికి చెయ్యడం కష్టం అయ్యేది, కానీ ఆ తర్వాత ఒకటేసారి పెరిగిపోతారు.
2: అవునవునండి.
1: ఇప్పుడు ఎట్లా, వేరే వేరే కాలేజీలా లేకపోతే?
2: ఒకటే కాలేజ్ వచ్చిందండి.
1: అవునా? చూడండి ఎంత అదృష్టం కదా, ఒకటే కాలేజీకి. అబ్బాయా? ఫస్ట్ అబ్బాయా అమ్మాయా?
2: ఫస్ట్ అబ్బాయి అండి.
1: అన్నా చెల్లెలు మరి. మీకు మంచి హాయిగా అంటే అన్నా చెల్లెలకి వెనకాల తోడుగా ఉంటాడు మరి.
2: అవునండి, కలిసి వెళ్తారు కాలేజ్.
1: అవునా? చాలా సంతోషం. మరి ఏ పాట వింటారు చెప్పండి.
2: నేనండి పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి ఎన్నో ఎన్నో రాలి.
1: అదా, వినిపించడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ అండి. ఓకే. శ్రోతలు.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నింద. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే, పేరు చెప్పండి.
1: నా పేరు పాండరి మేడం.
0: పాండరి, ఏం చేస్తుంటారు పాండరి? సౌండ్ సరిగ్గా వినబడతలేదు. ఏమన్నారు? ఏం నడుస్తుంది వ్యవసాయం చేయండి పని? అవు, వర్షాలు అయితే తక్కువనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం ఎండాకాలం ఎంత పరేషాన్ అవుతుందేమో నీళ్ళతోటి. ఇప్పుడు పంటలకు అయితే ముఖ్యంగా వరికి నీరు బాగా అవసరం పడుతుంది కదా. మరి ఎట్లా చేస్తారు? ఏమన్నా కెనాల్ గానీ బావి గాని ఉందా మీకు, బోర్ గాని? ఉందా? ఓకే ఓకే ఓకే ఓకే, మెదక్ నుంచి. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుతం పంట ఎట్లుంది?
1: పంట ఈ వర్షాలు లేక కొంచెం చీడబీడలు బాగానే ఉన్నాయి.
0: అవునా? మరి సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎందుకంటే వ్యవసాయదారుల కోసం అని శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ఆ కార్యక్రమాలని కూడా వినండి, మీకు డౌట్ వస్తే అడగండి, తెలుసుకోండి. చెప్పండి. మరి ఈ రోజు ఏం పాట వింటారు? ఏం పాట అందులో నుంచి? ఓకే ఓకే, సరే మరి విందామా ఆ పాటని.

జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినిగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. నటుడు మమ్ముట్టి పుట్టినరోజు ఇయ్యాల. ఈయన పూర్తి పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. అందరూ ముద్దుగాయనని మమ్ముట్టి అని కూడా పిలుస్తారు. ఈయన ఎక్కువగా మలయాళ భాష సినిమాలలో నటించిండ్రు. 5 దశాబ్దాలకు పైగా సాగుతున్న తన కెరియర్లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ ఇంకా ఆంగ్ల భాషల్లో ప్రధానంగా కథానాయక పాత్రలలో 400 సినిమాలకు పైగా సినిమాలలో నటించిండ్రు. 4 జాతీయ చలన చిత్ర పురస్కారాలు, 11 కేరళ రాష్ట చలన చిత్ర పురస్కారాలు, 11 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు, ఇంకా 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్తో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు మమ్ముట్టి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2026లో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, అంతకుముందు అంటే 1998 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరి ఆయన నటించిన స్వాతి కిరణం చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగిడి సినిగీతల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. రూపం కంటికి మాత్రమే కనిపిస్తుంది, కానీ నిజమైన ప్రేమ అనుక్షణం గుండె చప్పుడులో ధ్యానిస్తూనే ఉంటుంది.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం. నమస్తే.
0: పేరు?
1: పేరు బండారు కిష్టన్న.
0: మంచిగున్నావా కిష్టన్న కాక?
1: మంచిగున్నావమ్మా, మంచిగున్నా.
0: ఏం చేస్తావు?
1: మేము వ్యవసాయం పైన కానీ మా పిల్లలు చేస్తారు. మేము ఇంకా చూడించి కానీ రిటైర్
0: అంటే ఇక చెక్ చేస్తా ఉంటారు అప్పుడప్పుడు. పోయి అంతేనా?
1: అప్పుడప్పుడు పోతాం.
0: అదే అదే.

0: అదేనా? మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చెయ్యండి, సరేనా? మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఒక 10 రోజులనే ఛాన్స్ ఇవ్వాలన్న, 15 రోజులంటే కాకలేదు.
0: సరే సరే మరి, తప్పకుండా. సరే సరే.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్

0: మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT, MSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. సినీ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలిగా రాణించిన భానుమతి రామకృష్ణ జయంతి. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర, విప్రనారాయణ, బొబ్బిలి యుద్ధం, మంగమ్మ గారి మనవడు, పెళ్లి కానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించిన్రు. భానుమతి గారు ఒంగోలులో జన్మించిర్రు. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఈమె 13 వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించిన్రు. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ అయిన పిఎస్ రామకృష్ణరావు గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు ఈ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. కళారంగానికి ఆమె అందించిన సేవలకు గాను 1966 సంవత్సరంలో ఆమె భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని, 2001 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన చిత్రంలో నుంచి ఈ పాట, ఆమె పాడిన పాట.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: ఇవి ఈ అల్లటి సింగిడిలోని పాటలు, మాటలు, శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

కుటుంబానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్దికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈ రోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, పారాడైజ్ నుంచి బొల్లారం గన్రాక్ ఎన్క్లేవ్, షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్ కు నేతృత్వం వహించాలని సారస్వత్ ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వివిధ భారతి స్టూడియోస్ లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ వినాల్సిందే. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2025 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలు వినేద్దాం. మరి ఫస్ట్ గా అయితే వినేద్దాం అష్టాచెమ్మ మూవీ నుండి శ్రీకృష్ణ పాడిన పాట సిరివెన్నెల రచన.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: పది గంటల 8 నిమిషాలు దాటి 52 సెకండ్లైంది బేబీ క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు సుమకు మంచి పాట వినిపించగలరంటూ కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, రాజేశం, సరోజిని, ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసమంట. అయితే ఇంకా గద్వేల్ నుండి సేర్ల వెంకటేశ గుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముఖ్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫసిల్, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి శ్రావణి, వంశీ, కృష్ణ, అయ్యాన్ల, మాధవి, ఆంజనేయులు, వీళ్ళందరి కోసం వచ్చేసింది స మూవీ నుండి శ్వేతామోహన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత అభిహాసిని, వైష్ణవి నితిన్, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు ఉమా, ఇబ్రహీంపట్నం నుంచి ఆదిబట్ల కరాది గోపికిషన్, ఉమావతి, ఇంకా రాజాజీనగర్ నుండి విమరేష్, పూర్విక్, విస్మయ, పూజ, లీల, అజయ్, యతిక్, లిఖిత, గణేష్, సుజాత, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా అలాగే చాగనంపల్లి మహేష్ గారి కోసం, రావూరి సీను గారి కోసం కూడా వచ్చేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట అనంత్ శ్రీరామ్ గేయ రచన, మిక్కిజీ మేయ సంగీతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 20 నిమిషాలు దాటి 45 సెకండ్లైంది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడెం నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా బుచ్చమ్మ, వివేక్చారి, అభినయ, రజిత, సురేందర్, నిజామాబాద్ తాళ్లరాంపూర్ నుండి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంజ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దిమాక, విమల, యష్ణ, త్రివేద, బుధన్ పోచంపల్లి శ్రోతలు భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, అలాగే నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది జానీ మూవీ నుండి రాజేష్, నందిత పాడిన పాట, సిరివెన్నెల రచన, రమణ గోకుల సంగీతం.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు ఫిరాజిగూడ, శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత్, సులోతన, ఇంకా హేమచంద్ర, లతిక, శ్రీనివాస్, లావణ్య గుమస్తా కాలనీ నుంచి మెసేజ్ చేశారు. మంచి పాట వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎలగత్తుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, ఇంకా నిజామాబాద్ నందిపేట్ మండల్ నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాచుళ్లందరి కోసం వచ్చేస్తుంది. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్, సుచిత్ర పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అరుణ రాజేందర్ మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అలాగే కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ, రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్త నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్ సాయినాథ్, సుచిత్ర, అలాగే లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, ఇంకా పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే చందానగర్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారి కోసం వచ్చేస్తుంది అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిని పాడిన పాట వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాజన్న జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్ మీనా, అలాగే చోడవరపు నాగేశ్వర రమాదేవి, లక్ష్మీ శశాం, గాయత్రి విరుసుత, మహాజ్యుతి, సాయిమవిత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, ఇంకా భూదాన్ పోచంపల్లి, యలగందల మార్కండయ్య, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను, అలాగే హనుమకొండ జిల్లా కాచిపేట మండలం నుంచి జేరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, ఇంకా ఆత్మకూరు మండలం నుంచి పరమేశ్వర్, సంధ్య, హార్సిని కుమార్, వరుణ్, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుంచి శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, అనుప్రూపిత సంగీతం. మా శ్రోతలకు వచ్చిన మనవి, రిక్వెస్ట్ పంపించేశాక ఒకసారి రేడియో కూడా వినండి, ఎందుకంటే పేర్లు, శ్రోతల పేర్లు అందరూ చదువుతున్నాం కానీ ఇంకా మా పేర్లు చదవలేదని బోల్డ్ మెసేజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మెసేజ్ పంపించడమే కాదు పాటలు కూడా వినండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.

10:45 దాటి 18 సెకండ్లైంది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓల్డ్ అల్వాల్ నుంచి కొండా పవన్ కుమార్ ఇంకా ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిష్ విద్బాబు, రాఘవి బాస్ విభు, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సుకుమార్ సందీప్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోనె రవి, అరుణ్, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి. శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గేయ రచన, గోపీ సుందర్ సంగీతం.

0: పాత్ర కథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.
1: పమపని పమపని పమపని గమపని సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని బమ గమగ సా సగ సని ఆనతి నీయరా.
0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మా శ్రోతలకు గమనిక, చాలా మెసేజెస్ చూస్తున్నాను ఇక్కడ. యాక్చువల్ గా అయితే జనరంజని ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే చిరునామా దాని గురించి కానివ్వండి, ఒకసారి జస్ట్ నోట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎందుకంటే మీకు ఎంతో ఇష్టమైన జనరంజని ప్రోగ్రాం ఎప్పుడు వింటారు కాబట్టి. సో జనరంజలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు, అడ్రస్ అయితే లేఖల ద్వారా పంపించాలనుకుంటే వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ మాత్రం చాలా మెసేజ్స్ వచ్చాయి కరెక్ట్ గా అంటే అది క్యాపిటల్ లెటర్స్ లో ఉంచాలా లేకపోతే కేస్ సెన్సిటివ్ ఏదేదో అడుగుతున్నారు. స్టిల్ ఇంకొకసారి రిట్రేట్ చేస్తున్నాము, HELLOVIVIDHVHARATIHYD@gmail.com. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో పంపించగలిగితే మీ మెసేజెస్ కానీ లేకపోతే మీ పాటల రిక్వెస్ట్లు ఖచ్చితంగా చెక్ చేసి పాటలు ప్లే చేయడానికి చూస్తాం. మరోసారి చెప్తున్నాను ఈమెయిల్ అడ్రస్ HELLOVIVIDHVHARATIHYD@gmail.com. క్యాపిటల్ లెటర్స్ లో దీన్ని మీరు టైప్ చేయగలరు, ఎందుకంటే చాలా మందికి బౌన్స్ అవుతున్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుని మీ రిక్వెస్ట్లు పంపించేసేయండి. నా చిన్న పాట వినేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంటా చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు, మైక్ ఇచ్చేయాలి, నేను మ్యూట్ అయిపోవాలి, కానీ మీరు మాత్రం వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఈ ఉదయం అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A చేర్చడంపై చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమాపేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్పార్క్ వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్టాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమాపేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎజయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ఆ పేరు సూర్యుడి కిరణాల వలె ప్రకాశించేది అని అర్థం. కాని వ్యక్తిత్వం ఆ కిరణస్పర్శ నలుదిక్కులు ప్రసరించినట్టు అన్ని రంగాలలో నిపుణత కలిగిన గొప్ప కళాకారిణిది.

మిస్సమ్మ చేజారిన చక్రపాణి అందించిన ధీసాలి. పరిచయం అవసరం లేని పేరు, తెలుగువారికి అత్యంత ఇష్టురాలు. అహంకారమే ఆభరణంగా అద్వితీయ నటనకు నాట్యంతో సొబగులు అద్దిన భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో.

భానుమతి గారి గానం, నటన, సౌందర్యం తెలుగింటి ఆడబడుచు వేసుకునే మూడు వరసల చంద్రహారం లాంటిది. చురుక్కుమనిపించే చూపు, రాగమేదైనా రాగోల్లసంగా పాడి వినిపించగల్లా విదుషీమణి. 1925లో దొడ్డవరం గ్రామంలో సెప్టెంబర్ 7 పుట్టిన భానుమతి గారు మన మనసున మల్లెలు పూయించగలరు, వినరా విస్సన్న అంటూ వేదం కూడా చెప్పగలరు. ఆడపిల్ల అని బాధపడలేదు ఇంట్లో వారు. చదువుతో పాటు ఆటా పాట రెండూ నేర్పించారు. తారాజువ్వల ఆమె ప్రతిభ త్వరలోనే ఆ తారాపదాన్ని తాకింది. ఇంతకీ ఆనాటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి సినీరంగంలోకి ఎలా వచ్చిందంటారు?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి నటి, గాయని, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని. మరి చమత్కారంగా చెప్పుకుంటే సంగీతం భానుమతి గారి మాతృభాష. తండ్రికి సంగీతం ఇష్టం, తల్లి మంచి గాయని. అలా సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడే భానుమతి గారికి చాలా చక్కగా రాగాలాపన చేయగల ఆ అలవాటు వచ్చేసిందనమాట. ఇక తండ్రికి భానుమతి గారి పాటల్ని రికార్డ్గా వేయిద్దామని చెప్పి అనుకునేవారట. 9 సంవత్సరాల చిరుప్రాయంలో పాడడం మొదలుపెట్టిన భానుమతి గారికి దాదాపు 13-14 సంవత్సరాల వయసులో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఏంటా సినిమా కథ మాట్లాడుకుందాం ఒక చక్కటి పాట విన్నాక.

పుల్లయ్య గారికి పాడగలిగిన అమ్మాయి వరవిక్రయం చిత్రానికి కావలసి వచ్చింది. అలా భానుమతి గారికి ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికి వారి వయస్సు దాదాపు 13 సంవత్సరాలే. సినిమాలో హీరోలు లేరు అన్న వార్త మాత్రం వారి తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదేంటి, ఎందుకు అని అంటారా? మరి అప్పట్లో అంటే 1940ల సంగతి. మరి ఆడపిల్లను బయటకు పంపించడమే గొప్ప. అప్పుడే సినిమాల్లోకి పంపడం అంటే అంతగా ఇష్టపడేవారు కూడా కాదు ఆ రోజుల్లో. వరవిక్రయంతో సినీ రంగంలో అడుగుపెట్టిన భానుమతి గారు వేయి రేకుల పద్మంలా తన అభినయంతో, నాట్యంతో, పాటతో ప్రతిభను విస్తరించుకున్నారు.

తొలి సినిమా తర్వాత అవకాశాలు వెల్లువల రావడం మొదలయ్యాయి. అప్పుడే భానుమతి గారి తండ్రి గారు ఒక షరతు పెట్టారట, మా అమ్మాయి నటిస్తుంది కానీ హీరోలు ఎవ్వరూ అమ్మాయిని తాకకూడదు అని. మాకు కావాల్సింది భానుమతి గారి అభినయం, స్వరం. సరే అని ఒప్పుకుంది తెలుగు సినిమా. ఆమె ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకున్న వారిని కూడా ఆత్మీయంగా ఆదరించిన భానుమతి గారు అప్పట్లో ఒక ఫైర్ బ్రాండ్. హీరోల మాటే ఎక్కువగా వినే దర్శక నిర్మాతలు కూడా భానుమతి గారి మాటను గౌరవించేవారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. మరి మనందరికీ తెలిసిన విషయమే, మిస్సమ్మ చిత్రంలోని కొన్ని భాగాలు భానుమతి గారితో తీశారు. వరలక్ష్మి వ్రతం ఉంది, 1 గంట ఆలస్యంగా వస్తానని చక్రపాణి గారికి చెప్పినా కొన్ని కారణాల వల్ల సావిత్రి గారితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తెలియని విషయం ఏంటో తెలుసా, తెలుగు సినిమాకు మంచి నటి దక్కింది. మిస్సమ్మ నేను చేయలేకపోయినా పర్వాలేదన్నది ఆమె మంచితనపు, గుబాళింపు. కానీ చిలిపి భానుమతి గారు అంతటితో ఆగారా? లేదు కదా, అదే చక్రపాణి అనే పేరు పెట్టి తానే దర్శకురాలుగా తీసిన మరో చిత్రం, మరో సాహసిగా పేరు పొందారు తెలుగు చిత్రసీమలో.

ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారులతో సమాన పోటీ ఇచ్చిన నటి మాత్రం భానుమతి గారే అని చెప్పచ్చు. రామారావు గారితోటి సారంగధార, మల్లీశ్వరి వివాహ బంధం మంచి విజయాలందించాయి. ఇక నాగేశ్వరరావు గారితో విప్రనారాయణ గుర్తుందా? ఆ సోయగం, ఆ అందమైన భావ వ్యక్తీకరణ మర్చిపోకముందే అదే నాగేశ్వరరావు గారికి అక్కగా అంతస్తులు చిత్రంలో చేసిన అల్లరి అంత ఇంత కాదు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతి గారికి ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటానని అన్నారట. అంటే వద్దండి, డబ్బు ఖర్చు కాస్త ఆదా చేసుకోండి నిర్మాత గారు అని సలహా ఇచ్చి స్టూడియోలో ఉన్న రూంలోనే పడుకున్నారట భానుమతి గారు. తీరా నిద్రలేచేసరికి ఏముంది, ఒక విశేషం ఉంది చెప్తాను. దాని ముందర విందాము విప్రనారాయణ చిత్రంలోని ఒక మంచి పాట.

0: పాట అమృత ప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి, ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

మరి అంతస్తులు సినిమా విశేషం ఒకటి చెప్తానన్నాను కదా, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు హోటల్లో రూమ్ బుక్ చేస్తానన్న వద్దని ఒక స్టూడియోలో రూమ్లోనే పడుకున్నారు. తెల్లవారి నిద్రలేచేసరికి ఏముంది, ఆమె చేతి గోళ్లని ఎలుకలు కొరికేశాయి. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామమ్మా అంటూ పరుగు పరుగునొచ్చారట నిర్మాత. వేళ్లకి అయోడిన్ రాసుకుంటూ చులాగ్గా భానుమతి గారు ఏమన్నారో తెలుసా, ఇంత చిన్న విషయానికి షూటింగ్ క్యాన్సిలా, అప్పుడు నేను భానుమతిని ఎలా అవుతాను, సూర్యుడిలా వెలిగే వ్యక్తిత్వం నాది ఎలా అవుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. అది మొండితనం కాదు, పని పట్ల వారికున్న అంకిత భావము. మరి అంతస్తుల సినిమాలోని ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం మనందరి కోసం.

0: చేసుకొని వన్
1: టూ త్రీ
0: చెప్తే దొల పరబుల్.

0: సినిమా కొస్తే ఇదే సమయం అనికింటే తాలునని పక్క సీటులో బైఠాయించుకొని చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని చింతబరికను చేతబట్టుకొని
1: చింతబరికను చేతబట్టుకొని
0: దులపర బుల్లోడో దుమ్ము దులపర

0: నీపుకు బాగా సున్నం పెట్టి
1: నీపుకు బాగా సున్నం పెట్టి
0: కొలపరబుల్ల

0: పోతే జనం ఒత్తిడికి సతమతమవుతూ పిక్కు తోట కాతికమక పడితే
1: అయ్యయ్యో
0: తందు తోసుకుని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకుని కార్లు కొట్టి మలపరాములను పిలక పట్టుకొని తులపరబుల్లోడు
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాము ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. ఇక ద్విపాత్రాభినయం చేసి త్రిభాషా చిత్రంగా తీశారు, దర్శకత్వం వహించిన ఘనత కూడా భానుమతి గారికి దక్కింది. ఇంతకీ ఏంటా సినిమా తెలుసా? చండీరాణి. నిజానికి తొలి తెలుగు పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రంలో వీరు అక్కయ్యగా చెల్లెలుగా కూడా నటించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో తీసి విజయవంతంగా విడుదల చేశారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఈ రోజుల్లో ఎంత హడావిడి ఉంటుందో కదా. ఏమాత్రం హడావిడి లేకుండా చక్కగా సినిమా తీశారు. ఆ సినిమా ఎంతగా విజయవంతమైందో ఆ రోజుల్లో చిత్రం చూసిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

భానుమతి, నేపథ్య గాయని, నటి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, సంపాదకురాలు, నవలా రచయిత్రి, స్టూడియో అధినేత, ఇవి సినీ రంగంలో ఆమె కిరణస్పర్శ తాకిన కొన్ని విభాగాలే. అంతా తానే చిత్రాలకు ప్రాణం పెట్టి విజయవంతం చేయగలిగిన మేటి కళాకారిణి భానుమతి గారు. ఇక రచనా రంగం గురించి మాట్లాడుకుంటే అత్తగారి కథలు ఇప్పటికీ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ సినిమా, ఆ పుస్తకాన్ని చదివేవారు ఎందరో ఉన్నారు.

విలక్షణమైన స్వరం ఆమె సొంతం. తోడునీడలో ఇంగ్లీష్లో లాలిపాట పాడితే ఆశ్చర్యపోయాం. పిలిచిన బిగువటరా అంటూ మల్లీశ్వరిలో జావళి అందిస్తే మైమర్చిపోయాం. శరణం నీ దివ్యచరణం అంటూ పాడుతుంటే భక్తితో కైమోడ్పులందించిన మనమే ఎందుకో ఈ తోటమాలి అంటూ విప్రనారాయణలో పాడితే సిగ్గుపడ్డాం కూడా. వేరెవ్వరూ ప్రయత్నించినా ఆ వోకల్ క్వాలిటీ రాదేమో, ఎందుకంటే ఆ గళం భానుమతి గారికే సొంతం.

వదినగా మట్టిలో మాణిక్యాన్నే మనకందించారు. ఢిల్లీకి రాజాయన బామ్మ మాట ఎప్పుడూ బంగారు బాటే అని మలివయసులో కూడా తన నటనంతో నిరూపించారు భానుమతి గారు. తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించిన వీరికి పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో పాటు జాతీయ పురస్కారాలు, అలాగే అంతస్తులు పల్నాటి యుద్దం చిత్రానికి రాష్ట్రపతి అవార్డులు కూడా గెలుచుకున్నారు. తన ప్రతి చిత్రంలో ఒక్క కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో కూడిన పాటైనా ఉండేటట్టు చూసుకున్న సంగీతాభిమాని భానుమతి గారు.

అష్టావధాని అని తమిళ అభిమానులు అంటే మా ఇంటి ఆడపడుచు అని మనమన్నాం. స్వశక్తితో, స్వయం ప్రతిభతో ప్రకాశించిన తార భానుమతి. చలనచిత్ర రంగంలో ఆమె స్థానం అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం, అసాధారణం. సినిమా రంగం దాటి రచనారంగంలో కూడా రాణించిన రచయిత్రి. ఎంత చెప్పుకున్నా తరగని ఆస్తి. తెలుగువారి కీర్తి కిరీటంలో కలికితురాయి భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు మధురమైన పాటలతో ఈ గుర్తుకొస్తున్నాయి మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆరు పదుల రంగుల రత్నం, తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం వివిధ భారతిలో. ఈ మంగళవారం అంటే రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తం పద్మినితో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్యస్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అమ్మ చీర ఒక ఆపన్న హస్తంగా మారింది అని చెప్పి అన్నాను కదా, ఆ కథ ఏంటో చెప్పేస్తానని కూడా చెప్పానా. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి భారతీయుడి ఆధ్యాత్మిక స్వప్నం. జీవితకాలంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాలన్న ఆశ మనందరికీ ఉంటుంది, అవునా? మరి అలాంటి ఆశతోనే కుంభకోణం తమిళనాడుకు చెందిన పూంగుడికి కూడా ఆలోచన వచ్చింది. నేను కూడా ఎలాగైనా సరే నా ఫ్యామిలీతో వెళ్లాలి, కుటుంబంతో వెళ్లాలి అని చెప్పి అనుకుంది. అనుకున్న వెంటనే భర్త కూడా చెప్పింది. ఇద్దరు కలిసి గత నెల ఒక బృందంగా కలిసి మానస సరోవరానికి పయనమయ్యారు, నేపాల్కి. అక్కడ యాత్రలో భాగంగా యాత్రికులని 3 బస్సుల్లో విభజించి కూర్చోబెట్టేశారు. ఆధ్యాత్మిక భావనతో సాగుతున్న యాత్రలో ఏం జరిగింది, అసలు ఈ పూంగొడి కథ ఏంటి, మనమెందుకు చైతన్యస్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాము చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పూంగొడి గురించి. ఎవరు ఈ అమ్మ? ఈ అమ్మ చీర 21 మంది ప్రాణాలు ఎలా కాపాడింది? అనుకోకుండా వీరందరూ నేపాల్కి మానసరోవర్ యాత్రకు వెళ్లినప్పుడు అనుకోని వరదలు, ప్రకృతి విలయతాండవం, ప్రళయమే కళ్ల ముందు చూసింది పూంగొడి బృందం. రోడ్డు నిర్మాణ పనుల వల్ల వీళ్లున్న బస్సు మాత్రం కాసేపు ట్రాఫిక్ లో ఆగిపోయింది. అది నిజంగా వీరి అదృష్టమే అని చెప్పుకుంటారు. దూరంగా పొగమంచు కనిపిస్తోంది. అందరూ ఏం చేశారో తెలుసా? ఎంత బావుంది కదా ప్రకృతి అని ఫోటోలు తీసుకుంటున్నారట. కానీ క్షణాల్లోనే ఆ పొగమంచు పెద్ద అలలా మారింది. డ్రైవర్ అప్రమత్తించడంతో అందరినీ పర్వత ప్రాంతానికి వెళ్లిపోండి వెళ్లిపోండి అని చాలా కంగారు పెట్టేశట. వీళ్ళకి క్షణకాలం అర్థం కాలేట. ఎందుకింత తొందర పెడుతున్నామంటే డ్రైవర్ చెప్పాట, ముంచుకొచ్చేస్తోంది, మన ప్రాణాలు ఉంటాయో లేదో, తొందరగా పరిగెత్తండి, పైన కనిపిస్తున్న కొండని ఎక్కండి అని చెప్పి అందరినీ పరిగెత్తించేశాడు.

ఈ రోజు మనం చైతన్యస్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన పూంగుడి గారి గురించి. వీరందరూ గత నెల ఆగస్టులో నేపాల్లో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లారు. మరి మనందరికీ తెలుసు, ప్రకృతి విలయతాండవం, వరదలు, మరి వీరి బస్సు కూడా కొన్ని క్షణాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల వీరందరినీ పర్వత శ్రేణి ఎక్కేయమని చెప్పి డ్రైవర్ వీళ్లందరినీ దింపేశాడు. పూంగుడి, ఆమె భర్త ఎలాగో తిప్పలు పడి ఎక్కారు. వెనకాల కొందరు మహిళలు, పెద్దవాళ్లు మాత్రం ఎక్కలేకపోతున్నారు. ఆ క్షణంలో పూంగుడి తన దగ్గరున్న స్వెట్టర్ వేసుకుని కట్టుకున్న చీర కిందకు జారవిడిచారు. ఎందుకు? వారందరికీ సహాయం అందించడానికి. ఆ చీరని, పక్కనున్న కేబుల్ వైర్ని ఆసరాగా తీసుకున్న యాత్రికులు ఒక్కొక్కరిని పైన ఉన్న పూంగుడి ఇంకొందరు లాగగలిగారు. అలా వారి ప్రాణాలను కాపాడారు పూంగుడి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ధైర్యానికి ఎన్నో రూపాలు. మరి ఈసారి ధైర్యం చీర రూపం తీసుకుంది. అమ్మ చీర అలంకారం మమకారం మాత్రమే కాదు, ప్రాణదాతగా మారి ఒకటో రెండో ఇద్దరో ముగ్గురునో కాదు, 21 మంది ప్రాణాలు కాపాడిన పూంగొడి ఒక స్ఫూర్తిదాత. ఆమె సమయస్ఫూర్తి, నిస్వార్థ ఆలోచన వల్ల కొందరి ప్రాణాలైనా నిలిచారు. ఆ కొందరు కూడా ఆమెను వేణోళ్ల పొగుడుతున్నారు. ఎందుకంటే తన కోసం తను ఆలోచించలేదు. ఆ క్షణంలో ఎక్కలేని ఆ కొండ ఎక్కలేని కొందరి గురించి ఆలోచించింది. వెంటనే సమయస్ఫూర్తితోటి తను కట్టుకున్న చీర వారికి సహాయంగా అందించింది. సలామంటోంది ఆకాశవాణి వివిధ భారతి ఆ అమ్మకు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమాపేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖాగుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు, మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా, పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7.

0: పాలనలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన సినీ గీతాలు వినాలనుకుంటే, అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించండి. లేఖలు పంపించాల్సిన మా చిరునామా నోట్ చేసుకోండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మరి ఈమెయిల్ ఐడి హెల్లో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన మాటలు ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:00 దాటి 41 నిమిషం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ అనుపమ. మరి సెప్టెంబర్ 1 నుంచి 7 తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం జాతీయ పోషకాహార వారోత్సవాలు, నేషనల్ న్యూట్రిషన్ వీక్. సమతుల ఆహారం పోషకాలతో కూడినదే మన ఫిట్నెస్ కి. మన ఆహారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. మరి మనం తినే పప్పులు, ఆకుకూరలు, మాంసం, గుడ్లు ఇవే కాదు, కొన్ని మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని తెలుసా? బిర్యానీ. ఏ నోరూరిపోతుంది కదా. మరి అందులో వాడే బిర్యానీ ఆకు అంటే తేజ్ పత్తా బిర్యానీకి రుచి సుగంధం ఇవ్వడమే కాదు, దీంతో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండోయ్. నీటిలో మరిగించి బిర్యానీ ఆకులను కనుక మనం వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో పెడుతుంది. అలాగే బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల బరువుని కూడా నియంత్రించచ్చట. మరి మన జీర్ణక్రియ మెరుగుపడి వ్యర్థాలు మలినాలేమన్నా ఉంటే, అంటే టాక్సిన్స్ కనుక మన శరీరంలో ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది. ఇంతేకాదు అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుందట. వానాకాలంలో వచ్చే జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది ఈ బిర్యానీ ఆకు. బే లీఫ్, తేజ్ పత్తా పేరేదైనా సరే, ఈ ఆకులతో నీటిని ఆవిరిపడితే ఇది జలుబుకి కూడా మంచి పరిష్కారమట. వావ్, అసలు ఇన్ని రోజులు బిర్యానీలో తేజ్ పత్తా లేకపోతే బాగోదు, ఈ బిర్యానీ ఆకు కేవలము బిర్యానీ కోసమే వాడతామని అనుకున్నాం, కానీ దీంట్లో కూడా పోషకాలున్నాయని ఇవాళ్లే తెలుసుకున్నాం కదా.

0: ఆరు పదుల రంగుల రాట్నం తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి రాబోతోంది రంగుల రాట్నం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సీజీటీఎంఎస్సీ.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
0: ఈ ట్వీట్ లో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనము. ఈ సందర్భంగా మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుంటున్నాం కదా. యాలకులు, వావ్, ఇలాచీ చాయ్ నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? మరి ఈ మసాలా దినుసులేని ఇల్లు ఉండదు కదా. భగవంతుడికి సమర్పించే పాయసాన్నం నుంచి మనకు నచ్చే ఎన్నో కూరల్లో కూడా వాడుతూ ఉంటాము, అలాగే టీలలో కూడా వాడతాము. మరి యాలక్కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కూడా సహాయపడతాయి. ఇక నోటి దుర్వాసనను దూరం పెడుతుంది యాలక్కాయలు నమ్మడం వల్ల. మనము తరచుగా అనుకుంటూ ఉంటాం కదా, అరే మనకి పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:55. మరి మనం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి అవి ఎలా మేలు చేస్తాయో మాట్లాడుకుంటున్నాము. మరిక లవంగం చర్మంలోని మలినాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుందట. లవంగం నీరు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందండో. ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇలాచి అంటే ఏం చేస్తారు, ఆ టీలో వేస్తారు, లవంగం అంటే ఏం చేస్తారు, అప్పుడప్పుడు పాన్లలో కనిపిస్తుంది, లేదా లవంగం పౌడర్ చేసుకుని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు డబ్బాలో పెట్టుకునేవాళ్లు, ఎందుకు పెట్టుకునేవాళ్లు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కసారైనా వారి మొహాలను గమనించారా ఎంత కాంతివంతంగా ఉండేవో, ఆ లవంగం తినడం వల్ల కూడా వారి స్కిన్ అంత బాగా గ్లో అయ్యేదన్నమాట.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 15 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, మన ఫిట్నెస్ కి అవి దోహదపడతాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. దాల్చిన చెక్క సినిమా అని అంటాం కదా, వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు దాల్చిన నీళ్లు కనుక తాగితే బరువు తగ్గుతారట. ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాస్ నీళ్లలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని వడగట్టుకుని తాగాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఆరోగ్యదాయిని. తేనెతో దాల్చిన చెక్క కలిపి రాస్తే మొటిమలు కూడా తగ్గుతాయండోయ్.

పాటలు చెప్పుకున్నట్టు మరి మసాలా దినుసులతో కూడా తొలి పరిచయంగానే అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాన్ని మసాలా వంటల్లో వాడేసుకున్నాం, కానీ కాస్త ఒక్క క్షణమైనా ఆలోచించుకున్నామా? ప్రతిరోజు ఆరోగ్యానిపై ఫోకస్ పెట్టాల్సిందే. అది మసాలా దినుసులు కావచ్చు, ఏదైనా సరే. చీట్ డేస్ లో కూడా మితమే హితం అన్న సూత్రాన్ని పాటిస్తూ అన్ని తిందాం, మితంగా తిందాం, కరిగించేసుకుందాం క్యాలరీస్ ని, ఫిట్నెస్ వైపు మెరుగైన అడుగులు వేద్దాం. ఈ సంవత్సరం పోషకాహార వారోత్సవాల థీమ్ ఏంటో తెలుసా? డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. పోషకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే ఈ న్యూట్రిషన్ వీక్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుతో న్యూట్రిషన్ వీక్ అయిపోయిందని చెప్పి రేపటి నుంచి మళ్లీ అన్ని మొదలు పెట్టేయకూడదు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉందాము, వీలైనంతగా పరిమితంగా మితంగా తిందాము, అన్నిటినీ టేస్ట్ చేద్దాము. పెళ్లిళ్లకు వెళ్లినా, వేడుకలకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా సరే ఇదే మన సూత్రం ఉండాలి. ఆరోగ్య సూత్రాలని అన్నిటినీ పాటిద్దాం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా, దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్ కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాతనే 22A పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్ కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీర లాగారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు అబద్దమని స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే 35 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీజీపీ, నగర సీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించగా శాంతి భద్రతల పరిరక్షణకే నిబంధనల ప్రకారం వ్యవహరించామని పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్ల టీషర్టులతో నిరసన తెలుపుతున్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. తోపులాటలో కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు గాయపడ్డం, అరెస్టులు, మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను మండిపడ్డారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆకాశవాణి కాళేశ్వరం వైఫల్యం, నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రియంబర్స్మెంట్పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవులను అవమానిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సబ్జెక్టు లేకనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద డ్రామాలు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరి గుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధభారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. స్వాగతం సుస్వాగతం. మనందరికీ ఎంత ఇష్టమైన షో టైం కి అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అనగానే ఇంత ఉత్సాహంగా ఎందుకు మాట్లాడేస్తుంది అని అంటారా? మరి మీ అందరికీ, మనందరికీ ఇష్టమైన షో కాబట్టి షో టైం లో ఎలా పాల్గొనాలి? చాలా చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయాలి. ఎక్కడ ఎలా అంటారా? 0402324082, 0402324285, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం షో టైం. సో షో టైం లో తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు అందుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994 గెలుచుకున్నారు కదా, మరి ఈ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994 ఈ కితాబును గెలుచుకున్నారు. ఇది మన అందరికీ తెలుసు, కానీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు తెలిస్తే 0402324285, ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

మనం షో టైంలో నేను ఇందాక మీ అందరిని అడిగిన ప్రశ్న, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబ్ గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ ఆ పోటీల్లో ఎక్కడ పాల్గొన్నారు అంటే ఆ సంవత్సరం 1994లో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు ఏంటో తెలుసా? సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా. మరింతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, బుధన్ పోచంపల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, అంకుశపురం నుంచి సుదర్శన్, సీతారంబాగ్ నుంచి అరవింద్ లావణ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి శ్రవంతి సుశీల్, హైదరాబాద్ నుంచి బాలరాజు, అలాగే సిరికొండ నుంచి గీతా మధుకర్, నందిపేట నుంచి ఉమ్మడా నుంచి జైనుద్దీన్, కూకట్పల్లి నుంచి శేషు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, వరంగల్ నుంచి పాషా, కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఆరు పదుల రంగుల రాట్నం తరగని ఆనందం తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 ఈ విశేషాలు మీతో పంచుకోబోతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆరు పదుల రంగుల రాట్నాన్ని మనం వివిధ భారతి వేడుకగా ఎంజాయ్ చేద్దాం. ఆ వేడుకలో ఆ సంబరాల్లో మురిసిపోదాం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? మేము ఇప్పుడే వివిధ భారతి కుటుంబంలో జాయిన్ అయిపోయాము, ఇలా రేడియో సెట్ ఆన్ చేసాము అని చెప్పి అంటారా? 0404-232-40852, 0423-24-08-5, 0802-204-08-5, ఇది మా వాట్సాప్ నంబర్. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక పొడుపు కథ, మీ అందరు పూరించేస్తారని తెలుసు అనుకోండి, అయినా ప్రయత్నించండి. నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఏంటది? ఎవరు నేను? నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఇది ఒక పొడుపు కథ. జవాబు తెలిస్తే 0402324-08-52 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక పొడుపు కథ, ఒక క్వశ్చన్ అడగగానే జవాబులు అందరూ పంపించేశారు, కానీ రకరకాలుగా పంపించారు. నన్ను కొడితేనే నేను పని చేస్తాను అని అంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? డప్పు. మరి ఎవరెవరు సరైన జవాబులు పంపించారు? భువనగిరి నుంచి యాదగిరి, అలాగే నిమాని నుంచి పున్న వెంకటేశం, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చెందిన, హైదరాబాద్ నుంచి బాలు మౌనిక, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, రాజోల్ నుంచి వీరేశం, అలాగే పెడన నుంచి కనకారావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జక్రన్పల్లి నుంచి రాజేందర్ అరుణ కూడా సరైన జవాబే పంపించేశారు. థ్యాంక్ యూ.

శ్రోతలకు ఒక గమనిక, జనరంజని మీరు కోరిన సినీ గీతాలు అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇకపైన లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా పంపించండి. మరి లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ఐడి హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ఈమెయిల్స్ అలాగే లేఖల ద్వారా ప్రతిరోజు ఉదయం 8:15 నుంచి 9 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:40.

హలో షో టైం వింటున్నారు. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అల్లరి ప్రియుడు సినిమా గుర్తుందా? మరి ఈ సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి అంటే ఆయన ఒక సింగర్ అన్నమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే కడప జిల్లా పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, అలాగే

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఆరు పదుల రంగుల రాట్నం, తెరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పేసుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో. ఆపాత మధురాల్ని మరింతగా స్పృశించుకుందాం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి శక్తిశీలిలో ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, గోడల్లేని క్లాస్ రూమ్ లో ఒకరు ఏదో నేర్పిస్తున్నాను, బతుకు పాఠాలు అంటూ ముందుకు వచ్చారు, ఎవరు అని చెప్పి అన్నానా? మహారాష్ట్రలోని పత్రి గ్రామం మారుమూల పల్లె, అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో గత 31 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఉజ్వల వాడేకర్. వీరే ఈరోజు మన శక్తిశీలి. నెలకు 10 రూపాయల స్కూల్ ఫీజు కూడా భారం అక్కడి ప్రజలకు. కాని చదువు విలువేంటో అందరికీ ఇంటింటికి తిరిగి చెప్పేవారు ఉజ్వల. అంతేకాదు పిల్లలకి పాఠాలు చెప్తూనే వారంలో ఒకరోజు ఒక కొత్త ప్రాంతానికి తీసుకుని వెళ్లేవారు ఉజ్వల. ఒకసారి పెట్రోల్ పంప్కి తీసుకుని

వెళ్లారు. ఎంత డబ్బుకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తూ లెక్కలు నేర్పిస్తారు ఉజ్వల. ఆసక్తిగా ఉంది కదా, ఇలా కూడా చదువుకోవచ్చా అంటారా? ఇలాగే చదివిస్తున్నారు. మరింత మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

గారి క్లాసెస్ కనుక మనం కూడా అటెండ్ అయితే. మరి ఇందాక నేను మీ అందరికి చెప్పాను కదా, మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఉజ్వల గారు. వీరు స్టూడెంట్స్ ని పెట్రోల్ పంక్కి కూడా తీసుకుని వెళ్లి లెక్కలు ఎలా అక్కడ నేర్పిస్తారో తెలుసా, ఎంత డబ్బులకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తారు. మరి ఇంకొకసారి చాక్లెట్ ఫ్యాక్టరీలో పాఠాలు. ఎన్నిసార్లు మెషిన్ తిప్పితే ఎంత చాక్లెట్ ఉత్పత్తి అవుతుందంటూ సరదాగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లోనే వాళ్ల సిలబస్ కూడా కవర్ అయిపోతుంటుంది. మరోసారి క్లాస్లో వెల్లుల్లి రెబ్బలు ఒలవమంటారట, అందులో దాగున్న పోషకాల గురించి చెప్తూ ఎన్ని రెబ్బలు వచ్చాయో లెక్క పెట్టమంటారు. ఇలా సరదాగా చదువు చెప్తూనే వారికి జీవిత పాఠాలు బతుకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఉజ్వల.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 38 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉజ్వల వాడేకర్ గారి గురించి. వీరు మహారాష్టలోని జిల్లా పరిషత్ లో స్కూల్లో ఒక టీచర్. మరి పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసి అరుదైన కొందరు ఉపాధ్యాయులు చేసేవి వీరు కూడా చేస్తున్నారు. ఏంటవి? ఇందాక చెప్పుకున్నట్టు పెట్రోల్ బంక్ లో పాఠాలు, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా బతుకుబడి ఎలా గడపాలి బతుకు పాఠాలు నేర్పిస్తున్న ఉజ్వల గారు ఉజ్వలంగా వెలిగిపోతున్నారు. ఒక ఉపాధ్యాయురాలుగా ఆవిడ సాధిస్తున్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లల్లో ఎంతో మంది మొండివాళ్లు కూడా ఉంటారు. క్లాస్ రూమ్ బయటకు వచ్చి ఏం నేర్చుకుంటామో, పరుగులు పెట్టేద్దాం, ఆటలు ఆడేద్దాం అన్న అల్లరి పిల్లల్ని కూడా చేయి పట్టుకుని మరీ తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి ఇలా చేయాలి, ఇలా చేస్తే నీకు ఫ్యూచర్ లో ఈ పని కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మట్టితో బొమ్మలు చేయించి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోమంటారు. చక్కటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్ని చూసి పక్క గ్రామాల వారు కూడా ఇక్కడికే చదువుకోవడానికి తమ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు. గతంలో అంటే 31 సంవత్సరాల క్రితము వారు చేరినప్పుడు, ఈ ఉజ్వల గారు స్కూల్లో టీచర్గా చేరినప్పుడు 10 20లో ఉన్న సంఖ్య స్కూల్ పిల్లలు ఇప్పుడు 100లోకి చేరింది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఉజ్వల వాడేకర్ గారు జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్, పిల్లలను పంక్చర్ షాప్ లో కూడా తీసుకుని వెళ్లి పంక్చర్ చేయడం నేర్పిస్తూ సైకిల్ ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తున్నారు. రొట్టెలు ఒత్తిస్తున్నారు పిల్లలతోటి, ఎందుకంటే అమ్మకెప్పుడైనా సాయం చేద్దామా అనగానే ఉత్సాహంగా వచ్చే పిల్లలే కదా ఎక్కువ మంది. అందులో వంటింట్లో అమ్మకి సాయం చేస్తే అమ్మకి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చదువు అంటే సిలబస్ పుస్తకాలు మాత్రమే కాదు, బతుకు పాఠాలు చాలా అవసరమని అంటున్నారు ఉజ్వల వాడేకర్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989852102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు

శక్తిశిలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము జిల్లా పరిషత్ పాఠశాలలోని టీచర్ ఉజ్వల వాడేకర్ గారి గురించి. స్వయంగా చేస్తేనే అన్ని పనులు వస్తాయని నమ్ముతారు ఉజ్వల గారు. పిల్లల కుటుంబాలకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. చదువు ఆవశ్యకత పెద్దలకి చెప్పడంతో బడిలో అటెండెన్స్ కూడా పెరిగింది. ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లు అందించే సౌకర్యాల కన్నా ఏమాత్రం తీసిపోనివ్వకుండా స్కూల్ని నడిపిస్తున్నారు. ప్రకృతి ఒడిలో నేర్పించే పాఠాలు కొన్ని వారికి పచ్చదనం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాయి.

ఉజ్వల వాడేకర్ గారు పిల్లలకు స్కూల్లో ప్రాక్టికల్ క్లాసెస్ వల్లనే ఎంతో ఉపయోగం ఉంటుందని తెలుసుకుని గత 31 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ స్కూల్ పర్తి గ్రామం మహారాష్టలో నేర్పిస్తున్నారు. మరి వీరు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల అంటే ఒక పెట్రోల్ బంక్ లో కానీ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో కావచ్చు లేదా పంక్చర్ వేసే దుకాణంలో సరే ఏదైనా సరే ఇలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల వారికి ఎంత ఉపయోగంగా ఉందో ఆ పిల్లలు స్కూల్ పాస్ అవుట్ అయ్యాక కూడా ఎలా వారి ఫ్యూచర్ ఉండబోతోంది ముందుగానే మేము ఆలోచించుకుంటున్నాము అని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఉజ్వల గారికి సెల్యూట్, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వారే మన ఉజ్వల భవిష్యత్తు కూడా. మరి ఇలాంటి టీచర్స్

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 35 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: వివిధ భారతి సే గూంజతే హై కుచ్ అన్మోల్ లగ్వే.
2: తేరా జవాబ్ నహీ,
1: చిడతా హై మహబ్బత్ కా రాగ్,
2: ప్యార్ కా రాగ్ సునో రే.
1: బజతా హై ఛాయా గీత్ వివిధ భారతి సే.
2: సదా రహీ హై, సదా రహేగి.
1: తో సునియే రోజ్ రాత్ 10 బజే ఛాయా గీత్ సిర్ఫ్ వివిధ భారతి పర్.

పొద్దుగల్లా పదిగొట్టి సంధికి ఇప్పటిదాక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాక. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం ప్రసారమవుతుంది. దాంతోపాటు ఇవాళ కార్యక్రమాలల్లా 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన యువకుడు కాత్లే శ్రీధర్తో ముచ్చట పాటల మధ్య వింటారు. వీతో ముచ్చట పెడతారు సి ప్రియాంక. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇవాళ పొద్దుమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிந்தா. மாட செப்புன்றி பாட ஏனுன்றி మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు, అవి సుఖ. మన మనసుకు నచ్చిన పాటలు వింటే ఆ మజానే వేరు కదా. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలను వినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమానికి ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు పాటని కోరుతూ ఉంటారు కదా. మరి ఈరోజు నిజామాబాద్ నుంచి మానస, నవనీత, కృష్ణవంశీ, నారాయణ, బాలమ్మ ఈ సందేశాన్ని పంపారు. వీరు ఉత్తరం ద్వారా కోరుతున్న పాట మా కోసం 16 ఏళ్ల వయసు చిత్రం నుండి కట్టుకథలు చెప్పి అనే పాటను మా కోసం వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. మరి ఇప్పుడైతే ఈ శ్రోతలు కోరిన పాటను వినేద్దాం. అలాగే మీరు చుక్క గిట్లా ఉత్తరాల ద్వారా పాటలను వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పండి, పాట వినండి, కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీరు వింటున్నారు మాట చెప్పుండే పాట అయినది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
3: హలో,
2: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
3: మహేష్ మేడం.
2: ఎక్కడి నుంచి మహేష్ గారు?
3: సారంగపురం మేడం.
2: ఏం చేస్తుంటారు?
3: మాకు వ్యవసాయం ఉంది మేడం, పొలం పనులు.
2: ఎక్కువ శాతం పొలాలే వేస్తారు కదా అటువైపు? మామూలుగా తోటలు కూడా?
3: అవును మేడం, ఎక్కువ శాతం పొలాలే చేస్తాం ఇటు సైడ్. కానీ ఈ సైడ్ కొంచెం నీళ్ళు, ఇప్పుడు కొంచెం నీళ్ళకి ఇబ్బంది ఉంది, ఎండలు బాగా కొడుతున్నాయి.
2: చెప్పండి, ఏ పాట వింటారు?
3: ప్రేమలేఖ మూవీలో నుంచి వసతి చిన్నదన్న సాంగ్ మేడం.
2: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగాయి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం.

ఇది ఇయాల్టి మాట చెప్పుర్రి పాటైనండి కార్యక్రమం. రేపు వచ్చామట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రి పాటైనండి కార్యక్రమంలో మరెన్నో పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದಾ. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలోని ప్రతిభని, వారి లక్ష్యాలని, వారి విజయాలని వారి మాటల్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇచ్చడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన యువకుడు కాతలే శ్రీధర్తో ముచ్చట పాటల నడుమ విందాం. వీతో ముచ్చట పెడతారు సి ప్రియాంక.
1: వివిధ కళలల్లా రాణించాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలంటారు. కళారంగంలో ఈ కాత్లే శ్రీధర్ ప్రతిభ చూస్తుంటే సరస్వతీ కటాక్షం దండిగనే ఉన్నట్లున్నది. ఏమా కళలు, ఏంటా ప్రతిభ అనేది అతనితోనే ముచ్చటబెట్టి తెలుసుకుందాం మరి. నమస్తే కాత్లే శ్రీధర్.
2: నమస్కారం మేడం.
1: చెప్పుండ్రి, ఏ ఊరు మీది, ఏం చదువుకున్నారు?
2: మా ఊరు దుబార్పేట మేడం, ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా. నేను 10వ తరగతి మా ఇచ్చోడ మండలం గురుకులంలో చదువుకున్నాను మేడం. ఇంటర్మీడియట్ ఇక్కడ ఆదిలాబాద్ ఆర్జేసీ లో చదువుకున్నాను.
1: ట్రైబల్ రెసిడెన్షియల్ బాయ్స్?
2: అవును మేడం. మళ్ళా ఇంకా పై చదువులు కూడా చదివాను, కానీ డిఎడ్ ఏమో హైదరాబాద్ లో చేశాను. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను.
1: మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
2: మా తల్లిదండ్రులు ఫార్మర్ పని చేస్తారు మేడం. మా నాన్న పేరు కాత్లే రాములు, మా అమ్మగారి పేరు కాత్లే పుష్పలత.
1: వ్యవసాయం చేస్తారు?
2: వ్యవసాయం
1: వాళ్ళు
2: ఊళ్ళోనే ఉంటారు.
1: పెయింటింగ్ మంచిగా వేస్తావట, మనిషిని చూసి ఎట్లుంటే అట్లా దించుతావట, అట్లెట్లా ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ఎప్పటి నుండి పెయింటింగ్ వేసుడు షురు చేసినావు నువ్వు?
2: పెయింటింగ్ అంటే అది దాదాపుగా నాకు అంత దాని మీద అవగాహన అనేది లేకుండే మేడం. నార్మల్ గా నాకు మా తాతగారి పోలికలు వచ్చినాయని అందరు అనేవాళ్ళు కాబట్టి నాకు దేన్ని చూసినా గానీ ఇట్నే దాన్ని పట్టేసి దాన్ని తయారు చేయడం గానీ ఏమన్నా చేయడం అనేది మా తాతగారి పోలికలుగా అట్లా చేశానన్నమాట.
1: మీ తాతగారు పెయింటింగ్ చేస్తుండేనా?
2: మా తాతగారు ఒక్క పని అని కాదు మేడం. మనం ఇప్పుడు సహజ జీవనం గడపాలంటే మనకి ఏమేమి అవసరం ఉన్నాయి, కుండలు గాని, ఇంకా ఇటువంటి వడ్ల పని గాని, ఇటువంటి ఏమైతున్నాయో అవన్నీ పనులు మా తాతగారు చేసేవాళ్ళు.
1: అన్ని కళల్లో ఆరితేరింటారు అన్నట్టు.
2: అవును, మా తాతగారు మేడం, నేను కాదు.
1: ఆయన లక్షణాలు నీకు వచ్చినాయి.
2: అవును అవును.
1: అంత సరే గాని సినిమా పాటలు ఏమన్నా వింటూ ఉంటారా అప్పుడప్పుడు?
2: అవును మేడం, నాకు పాత పాటలు

0: అంటే చాలా ఇష్టం. పాత మెలోడీ పాటలు అంటే బాగా వింటాను నేను.
1: మెలోడీ పాటలు వింటూ ఉంటారు తెలుగులో?
0: తెలుగులో మేడం.
1: బాగా ఇష్టమైన పాట ఏది, మనసుకి హత్తుకునేలాగుండే పాట ఏదన్నా ఉందా?
0: నాకు నీరాజనం సినిమా నుంచి నిన్ను చూడక నేను ఉండలేనని సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం.
1: బాగా సార్లు వింటూ ఉండే పాటనా?
0: బాగా సార్లు వింటూ ఉంటాను ఈ పాట అంటే.
1: ఆ పాట విందాం మరి మనం ఒకసారి ఇప్పుడు. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం ముచ్చట కంటిన్యూ చేసుకుందాం.
0: సరే మేడం.

0: ఇప్పుడైతే మనం మన శ్రీధర్ కు నచ్చిన పాట విన్నాం. ఇప్పుడు తెలుసుకుందాం, శ్రీధర్ మీరు వెదురుతో చెట్టు మీద ఇండ్లు కట్టిండ్రట, ఏమా కథ? ఎవరి కోసం కట్టిండ్రు? ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఎక్కడ కట్టిండ్రు?
1: అయితే వెదురుతోని ఇల్లు కట్టాలనే ఉద్దేశము గుడి ఆత్మూరు నివాస అయినటువంటి ఆర్యన్ మహారాజ్ గారికి తన సొంత ఇల్లు కట్టుకునే ముందు ఆయన ఇంటికి అడ్డంగా ఇప్ప పువ్వు చెట్టు అనేది అడ్డం వచ్చింది. ఒక 150 సంవత్సరాలు ఉంటాయి చెట్టుకు. ఆ చెట్టును కొట్టేయాలనే ఉద్దేశం ఆయనకి లేకుండే, అయితే ఆయన ఏం చేద్దాం ఈ చెట్టును కొట్టేయకుండా అని నన్ను కలిసిరన్నమాట. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి మరి ఏం చేద్దాం అనేసి మాట్లాడితే ఆయన ఏమైనా చేద్దాం అంటే, సార్ మరి ఏం చేసాడు ఎందుకు చెట్టును కొట్టేయకుండా దీని మీద ఇల్లు కట్టేద్దాం, ఈ ఇల్లు ఆ ఇల్లు మనకు మంచి చూడడానికి అందంగా ఉంటుంది అనేసి ఆ చెట్టు పైనే ఇల్లు కట్టేసినాం వెదురు బొంగులతో.
0: చెట్టు మీదనే?
1: చెట్టు కొమ్మలతో.
0: చెట్టు మీద ఎన్ని రూమ్లతో కట్టిండ్రు ఇల్లు?
1: ఎన్ని రూమ్లు అంటే ఒక బెడ్రూమ్, ఒక బాల్కనీ, ఒక హాల్.
0: చెట్టు మీదనే?
1: చెట్టు మీదనే. ఒక చిన్న ఫ్యామిలీ అయితే అందులో ఉండొచ్చు.
0: అంటే వర్షం వచ్చినా ఎండాకాలం అయినా కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కట్టిండ్రా?
1: ఎటువంటి, మనకిప్పుడు సహజంగా మనం భూమి మీద ఎట్లయితే కట్టుకుంటామో అవే టెక్నిక్స్ వాడేసి మన చెట్టు మీద అనేది కట్టేసినాడు.
0: అయితే ఒక మంచి ఇంజనీర్ కూడా దాగి ఉన్నాడు నీ దాంట్లో అట్లయితే.
1: అవును మేడం,
0: చాలా మంచిది. కొత్తగా వింటున్నాము అంటే యువతకి మంచిగా స్ఫూర్తినిచ్చే విషయం చెప్పినావు శ్రీధర్. చాలా మంచి విషయం నిజానికైతే ఇది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఎందుకంటే జనరల్ గా మనము ఇదంతా కూడా మన ఏరియాస్లలో మనం ఏం చేస్తామంటే కాంక్రీట్ ఏరియాస్లలో ఇల్లు కట్టుకోవాలంటే అడ్డొచ్చిన చెట్లను నరికేసి మంచిగా ప్లేన్ చేసి సాఫ్ సఫాయి చేసేసి ఇల్లు కట్టుకోవడం అలవాటు. కానీ ఉన్న చెట్టు మీద ఇల్లు కట్టుకుని ప్రకృతిని అట్లనే డిస్టర్బ్ చేయకుండా ఉంచి కట్టడం అనేది అయితే మంచి ప్రతిభ దాగుంది నీ దాంట్లో. అందరికి స్ఫూర్తి. ఇట్లనే ఇంకా ముందుకెళ్లి ఇంకా మంచి మంచి కాంట్రాక్ట్లు నీకు రావాలని కోరుకుంటున్నా నేను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఇంకా ఎవరైనా అట్లా సంప్రదించినరా మళ్ళా దాని తర్వాత?
1: లేదు మేడం, ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకెవరు కాంటాక్ట్ చేయలే. ఒకవేళ చేస్తే నేను ఖచ్చితంగా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను.
0: ఖర్చు ఎక్కువ వస్తుందా?
1: ఖర్చు అంటే సుమారుగా అది కట్టడానికి 6 లక్షలు అట్లా అయింది మేడం.
0: అవునా?
1: అవును.
0: మరి ఎక్కువ ఖర్చు అయితే కాదు,
1: తక్కువ. ఇంకో మంచి డిజైన్స్ చేయడానికని ఇంకా కొద్దిపాటి పని అట్లేనుంది, ఇంకా చేయలేదు. నేను ఈ మధ్యలో కొంచెం బిజీ చేయబట్టి ప్రోగ్రామ్స్ వల్ల ఆ పనిని ఇంకా చేయలేదు. కొంత పని ఉండిపోయింది అక్కడే.
0: అవునా? ఇంత బిజీలో కూడా ఇన్ని కొత్త కొత్త కళలు చూపిస్తున్నావు కాబట్టి ఇంకొక మంచి పాట విని ఆ తర్వాత ఇంకా మిగతా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇంకొక పాట చెప్పు, నీకు నచ్చింది ఏదైనా ఉంటే.
1: నాకు శ్రీ మంజునాథ మూవీలో ఈ పాదం పుణ్యపాదం అనే పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: నీకోసం, శ్రోతల కోసం ఆ పాట.

0: ఈ చెట్టు మీద ఇల్లు కట్టుడు, పెయింటింగ్లు మంచిగేసుడు, ఇదే కాకుండా డేన్సా డోల్కి పాటలు బాగా పాడతావట. ఏంటి ఈ పాటలు, మరి ఏంటి దీని నేపథ్యం?
1: మా ఆదివాసీ సంస్కృతిలలో పాటతోనే మొదలయ్యి పాటతోనే అంతమయ్యే కార్యక్రమం మా దాంట్లో మస్తుంటాయి మేడం. దాంట్లోనే కొంత అనేది నేను నేర్చుకోవడం జరిగింది.
0: ఏదన్నా పండగలు ఉన్నప్పుడు పాడుకునే పాటలా ఇవి?
1: పండగలు ఉన్నప్పుడు పాటలు పాడుకునే, మనకు

0: సహజంగా చెప్పుకోవాలంటే ఆదివాసులలో ఒక పిల్లవాడు గాని పిల్లలు గాని ఎవరైనా జన్మించినప్పుడు అప్పటి నుండి పాట పాడతారైతే పాటనే ఉంటది మా దాంట్లో.
1: అయితే సాంప్రదాయంగా పాడుకునే పాటలలో ఈ డేన్సా డోల్కి పాటలు మీ జీవనంలో భాగం?
0: అవును మేడం,
1: భాగంగా పాడుకుంటూ ఉంటారు. అట్లా అంతే కాదు, తెలుగు వాళ్ళ సాంప్రదాయాలే కాకుండా చాలా సాంప్రదాయాలలో పాట అనేది ఒక భాగం అయిపోయింది. సో ఈ డేన్సా డోల్కి అనేది మీ జీవనంలో భాగమైనటువంటి పాటలు, మీరు అవి అనునిత్యం పాడుకుంటూనే ఉంటారు, అందులో కూడా ప్రావీణ్యం ఉంది కదా నీకు?
0: అవును.
1: మస్తు కళలున్నాయి మరి నీ దాంట్లో. చెట్టు మీద ఇల్లు కడుతున్నావు, పెయింటింగ్ వేస్తున్నావు, సాంప్రదాయబద్ధమైనటువంటి సంగీతం తెలుసు నీకు, పాటలు తెలుసు, ఇన్ని కళలున్నాయి. మళ్ళా గుస్సాడి కూడా చేస్తావట. ఈ గుస్సాడి ఈ నృత్య ప్రదర్శన ఇవ్వడానికి ఢిల్లీ కూడా వెళ్ళినవని విన్నాయి, ఆ కథ ఏంటి?
0: ఏంటంటే నేను సహజంగా హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ అవి ఇస్తుంటాను మేడం, గుస్సాడి గాని డెమ్స గాని నా ప్రదర్శనలు ఇక్కడ జరిగేవి. అయితే మన కిషన్ రెడ్డి గారు దాన్ని చూశారు ఒకసారి, చూసేసి ఆయన ఉగాది ఉత్సవాలని అక్కడ ఢిల్లీలో పెట్టడంతో ఆయన నన్ను సంప్రదించారు. ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 10 మందిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి సెలెక్ట్ చేసేసి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి వెళ్ళి మా ప్రోగ్రామ్ చేసి వచ్చినాం మేడం.
1: ఎవరు సెలెక్ట్ చేసిండ్రు 10 మందిని?
0: 10 మంది నేను
1: ఎంచుకున్నాను. అంటే ఒక 10 మంది బృందంగా ఏర్పడి స్పెషల్ ఫ్లైట్ లో మీరు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం అని చెప్పుకుంటారు, అలాంటి ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్లి మీరు గుస్సాడి ప్రదర్శన ఇచ్చి వచ్చిండ్రు. చాలా మంచి విషయం అది. అంటే ఒక మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు మీ ప్రతిభను గుర్తించి మీరు అక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వండి అని అనడం మన ఆదిలాబాద్ కది గర్వకారణం. గర్వకారణమే ఇంత చిన్న వయసులో మీరు అట్లా. అంటే ఈ ప్రతిభకి సరి అయిన గుర్తింపు లభిస్తుంది అనే భావిస్తున్నారా? మరి
0: భావిస్తున్నాను గాని ఇంతవరకు అయితే ఏం లేదు మేడం. నేను గత 2006వ సంవత్సరం నుండి నా జీవనం ఇలాగే కొనసాగుతుంది, కానీ ఇంతవరకు అనేటువంటిది ఎటువంటి ఉపాధి నాకు లేదు మేడం.
1: అంటే కళా ప్రదర్శనలు 2006 నుంచి చేస్తున్నావు?
0: అవును.
1: డాన్స్ గానీ పెయింటింగ్స్ గానీ ఇవన్నీ?
0: డాన్స్, పాటలు, ఈ కర్రల మీద నడవడము లేదంటే ఇటువంటి ఏమన్నా చేయడము, కొత్త కొత్త నాకు ఏదన్నా గానీ కొత్తది చేయాలి, నా కొత్తదనాన్ని నా పేరు చూపించాలి అనేసి నా ఉద్దేశం.
1: అంటే ఆర్థిక పరమైన ఉపాధి అయితే మార్గం అయితే దొరుకుతలేదు దీనివల్ల. అన్ని కళలలో ప్రావీణ్యం ఉంది గాని ఆర్థిక స్వావలంబనం అయితే దొరుకుతలేదు, అంటే ఉపాధి మార్గం అయితే దీంట్లో ఇప్పటి వరకు కనిపించినట్టుగా లేదు.
0: ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు మాత్రమే కొంతవరకు ఉపాధి అనేది లభిస్తుంది, గాని జీవనాంతరం ఇట్లా కొనసాగడానికి అయితే ఎటువంటి ఉపాధి లేదు.
1: దీనికంటూ ఒక పర్మనెంట్ గా ఫైనాన్షియల్ సోర్స్ అయితే కాదు ఇది అని అనిపిస్తుంది కదా.
0: అంతే,
1: నిరాశ పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడే మొదలైంది అనుకోవాల జీవన ప్రస్థానం, అంతే కదా. ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రతిభ దాగుంది నీ దాంట్లో, ఇంకా ముందు ముందు ఏం జరగబోతోందో కదా. సరే, ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకునే ముందు ఇంకొక మంచి పాట విందాం. నీకు ఇష్టమైన ఇంకేదైనా ఒక మంచి పాట మాతో పంచుకో.
0: శ్రీరామరాజ్యం నుంచి ఓ మంచి సాంగ్ వేస్తే బాగుంటుంది.
1: శ్రీరామరాజ్యం.
2: నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

0: అంటే ఏం లేదు మేడం, గ్రామంలో పటేల్గా ఉంటుంది.
1: చదువు లేదు కానీ కళల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఆదర్శమూర్తి. అప్పటి వాళ్ళు అంతే, వాళ్ళకి ఎన్నో విషయాలలో నైపుణ్యం ఉండేది. వాళ్ళ జీవితమే అట్లా, వాళ్ళకి ఇది రాదు అని కాదు, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడే ప్రతి పని వాళ్ళు చాలా కళాత్మకంగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు మనకి ఎప్పటికీ ఆదర్శమే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి శ్రీధర్, ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నావు, తర్వాత మళ్ళీ డిగ్రీ చేయడం గానీ ఇంకా చదవాలన్న ఆలోచన గానీ ఇప్పుడేమైనా ఉందా? మరి
0: ఉంది మేడం, నేను డిగ్రీ ఇచ్చోడాలని చేశాను, డిఎడ్ హైదరాబాద్ లో చేశాను. ఇంకా
1: డిగ్రీ కూడా అయిపోయింది, ఇంకా డిఎడ్ కూడా అయిపోయింది. తర్వాత మరి ఇంకా పై చదువులు ఏమైనా చదివే ఆలోచన?
0: పై చదువులు చదవాలనే ఆలోచన ఉంది.
1: మరి ఇప్పుడు ప్రెసెంట్ చదవకపోవడానికి కారణం ఏంది? మరి
0: ప్రజెంట్ చదవకపోవడం అంటే
1: ప్రోగ్రామ్స్,
0: ఇంట్లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇట్లా చిన్ని చిన్ని పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది.
1: మరి ఇప్పుడు చదువు ఏదైతే ఉందో, అంటే డిగ్రీ వరకు డిఎడ్ వరకు చదివిన చదువు నీకు ఉద్యోగానికి ఉపయోగపడదనిపిస్తుందా?
0: ఉద్యోగానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది, కానీ పోటీ సమాజం కాబట్టి ఇంకా మరింత మెరుగుపరచుకోవాలని నా ఉద్దేశం.
1: కానీ రెండు ఒకేసారి సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందేమో. అంటే ఒక పక్క చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, మళ్ళీ ఒక పక్క ఈ కళారంగంలో రాణించడం. అంటే కొందరిని మనం చూస్తున్నాం కళారంగంలో సక్సెస్ అయిపోయి సంపాదించుకొని కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా చదువు వైపు వెళ్లేసి ఉద్యోగాన్ని సాధించుకొని అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ రెండు వైపుల ప్రయాణం కష్టం అనిపిస్తలేదా?
0: కష్టం అనిపిస్తుంది, కానీ మానవ జన్మ ఎత్తినం కాబట్టి మనం తలుచుకుంటే ఏదైనా సులభంగా అవుతుందని నా ఉద్దేశం.
1: వెరీ గుడ్, ఏదన్నా సాధించగలను అన్న సంకల్పం అయితే ఉంది.
0: అవును,
1: అటు ఉద్యోగాన్ని ఇటు కళల్ని రెండింటిని సమన్వయం చేసుకుంటాం.

0: ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన యువకుడు కాతల శ్రీధర్తో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది శ్రీ ప్రియాంక. ఇది ఇయాల్టీ నాకు నచ్చిన సినిమా పాటలు. రేపు పొద్దుమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: బీజేపీ అర్కాన్ కి హంగామా ఖైజ్ ఎహతిజాజ్ కి దర్మ్యాన్ షురూ హువా. బీజేపీ అర్కాన్ నే 22A మమ్నూ అరాజీ కే మామలే పర్ ఫౌరీ బహస్ కా ముతాలిబా కియా.

రాయల్టీ రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజర్ హత్నూర్ మండలం అందుకూడ గ్రామానికి చెందిన చాహకటి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు విన్నారు. గట్లనే నాన్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మిశ్రం మారుతి బృందం పాడిన డోల్కి పాటలు విన్నారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మునగ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు కేలినిన్. పశువులలో జబ్బవాపు వ్యాధి లక్షణాలు చికిత్స తాంసి మండలం పశు వైద్యాధికారి ఎం శ్రీకాంత్ తో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 8:00 ఉషార్లో జోరైన పాటలు వింటారు. 9:30 కథనంలో మా ఊరి భాగవతం కథల సంపటి నుండి భాగవతం కథ వింటారు రచనా పఠనం పెద్దంటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో ఆదిలాబాద్ కు చెందిన విశ్రాంత సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశ్ పాండేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలిని. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం వింటారు. 10:30 మద్రిమలో ఆయన పాట వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. రేపు 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 6:10 ప్రార్థనలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ 2 వింటారు. 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం వింటారు. ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ కు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ప్రియాతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. 8:45 సింగిడి పాటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. పొజ్జమట్టు 5:00 మాట చెప్పండి పాట ఇంటి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకో పీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. యూట్యూబ్ రంగంలో అనుభవాల గురించి ఆదిలాబాద్ కు చెందిన ఏలేటి శిల్పారెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జీ జ్యోతి. రేపు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కాలాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు వింటారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రైతాంతరంగంలో పత్తిలో అంతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూరు గ్రామానికి చెందిన ఆచరం రాముతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 69వ వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చౌతారు సుమనస్పతి రెడ్డి. 9:45 శామ్య గజల్లో డి మురళీకృష్ణ పాడిన గజల్ 2 వింటారు. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: अक्का हां चोडू
2: हैप्पी बर्थडे रा
1: चूपिंचू आ ना फेवरेट कलर
2: ఎప్పుడు షాపింగ్ ఏ
1: నాకు తెలుసుమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
1: నాకు తెలుసు కదా
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలనే బీజేపీ శాసనసభ్యుల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ వర్షాకాల తొలిరోజు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. బకాయి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్ద నల్ల టీషర్ట్లతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీస్ వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో

0: స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ను తీవ్రంగా కలిచివేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని మోడ్రన్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ యువరాజ్తో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాతనగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సిపిఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం. ఆదివాసి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి సుఖ. వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్ల గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో బజార్హత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాహకటి జానకీ బృందం పాడిన నాగేంద్రుని పాటలు, గట్లనే నాన్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మిశ్రం మారుతి బృందం పాడిన డోల్కి పాటలు వింటారు.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
9: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
7: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. బజార్హత్నూర్ మండలం అందగూడ గ్రామానికి చెందిన చాహకటి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు ఇప్పుడు విందా.

0: బజార్ హత్నూర్ మండలం అందగూడ గ్రామానికి చెందిన చాహాకటి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో చాహాగట్టి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు వింటున్నారు.

0: ఇప్పటి వరకు బజార్ హత్నూర్ మండలం అందుకూడ గ్రామానికి చెందిన చాహకట్టి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు నాన్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మిశ్ర మారుతి బృందం పాడిన డోల్కి పాటలు విందాం.

zangu bae ma

0: ఇప్పటి వరకు నాన్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మిశ్ర మారుతి బృందం పాడిన డోల్కి పాటలు విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
6: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
5: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
6: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
5: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
6: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
5: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు
5: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
7: హలో,
8: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
7: మళ్ళీ
8: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
9: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
7: సార్, అంత డబ్బా?
9: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
7: సార్, 2 లక్షలు?
10: ఏమైంది నాన్న?
7: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
9: అరే,
7: కట్ చేసావా?
10: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
7: మోసమా?
10: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
7: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బీఐ అంటుంది,
11: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇది ఇయాల్టి గిరిపదం. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చెందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. గట్లనే భీంపూర్ మండలం పిప్పల్కోట గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891 మరొక నంబర్.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡಾ ವಿದ್ಯಾ ಉದ್ಯೋಗ ಸಮಾಚಾರ. ముందుగా ఒక సమాచారం. పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగుల కోసం గౌరవనీయులు శ్రీ రాజర్ష ఐఏఎస్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం బీసీ మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో 60 రోజుల ప్రత్యేక శిక్షణ 200 మందికి ఏర్పాటు చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ: కానిస్టేబుల్ పోస్టులు 100 సీట్లు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 100 సీట్లు. ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో 10:00 నుండి 5:00 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రారంభ తేదీ 5/9/2026, దరఖాస్తుకు చివరి తేదీ 11/9/2006. మెరిట్ జాబితా విడుదల 16/6/2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17/9/2026 నుండి 19/9/2026. శిక్షణ ప్రారంభ తేదీ 19/9/2026. ఎంపిక ప్రక్రియ: రిజర్వేషన్ ద్వారా బీసీ 25%, ఎస్సీ 25%, ఎస్టీ 25%, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అనాథ కోటా కింద 25% ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి. అందులో దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వార్షిక ఆదాయం 3 లక్షలు మించకూడదు. పట్టణ ప్రాంత అభ్యర్థులకు వార్షిక ఆదాయం 3 లక్షలు మించకూడదు. సమర్పించవలసిన పత్రాలు: కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, పోలీస్ ఉద్యోగం కోసం అప్లై చేసిన పత్రం, ఏదైనా ఇతర సంబంధిత పత్రాలు. అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి. 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్థులకి ఉచిత పుస్తకాలు ఇవ్వబడతాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత శిక్షణ ఉంటుంది. ప్రతిరోజు మరియు వారానికి ఒకసారి గ్రాండ్ టెస్టులు, శిక్షణ తరగతులు ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన సమయంలోగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్లో సంప్రదించవచ్చు.

ఇది ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం

0: యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్ లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కేవీకేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్ కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కీ సేవా రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కీ పోలీస్ కీ కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కీ పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలీ ఇతిహాస్, సాహస్ ఔర్ సమర్పణ కే కారణ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన

0: అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వామునను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
1: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandate to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotted. There is no shortage of budget.
0: InSpace Chairman పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మునగ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. గట్లనే పశువులలో జబ్బవాపు వ్యాధి లక్షణాలు చికిత్స. తాంసీ మండలం పశు వైద్యాధికారి ఎన్ శ్రీకాంత్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్ నుండి 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 24 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో వాతావరణం వాయువ దిశ నుండి గంటకు సుమారు 9 మైళ్ల వేగంతో గాలి వీస్తుంది. ఇది ఇయాల్టి వాతావరణం. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. మునగ సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిప్పుడు విందాం. వీతో ముచ్చట పెడతారు కేలేని.
4: ఆహారంగా తీసుకుంటే ఎన్నో పోషకాలను మనకు అందిస్తుంది. అదే సాగు చేస్తే రైతులకు ఆదాయం తెచ్చి పెడుతుంది. అదే మునగ. మరి అలాంటి మునగ సాగులో ఎసుంటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు? మరి ఈ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అయితేనేమి, మెళకువలు ఏమున్నాయి, వాటన్నింటి గురించి వివరంగా చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సునీల్ కుమార్ గారు.
5: నమస్కారం.
4: ముందుగా ఈ మునగ సంబంధించి మన ప్రాంతంలో సాగు చేసుకోవడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఎందుకంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది మునగకు ప్రస్తుతం. అయితే మన ప్రాంతంలో ఇది సాగుకు అనువైనదేనా, ఎట్లా, దాని గురించి చెప్పండి.
5: ఇప్పుడు మునగ అనేది అనేక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా కలిగినటువంటి ఒక కూరగాయ పంట. అంటే ముఖ్యంగా ఈ మునగ కాయలను కూరగా వాడతారు. కాయల్ని కాకుండా ఆకు, పెసరపప్పు, మునగాకుతోని కూడా కూర చేస్తారు. అదేవిధంగా వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఐరన్ కానీ, కాల్షియము, అదేవిధంగా ఏ విటమిన్, సి విటమిన్ ఇవి అధిక మొత్తంలో ఉంటాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉన్నటువంటి మొక్క మునగ. ఈ మునగ ఆకుల నుంచి పొడి ఏదైతే తయారు చేస్తారో ఆ పొడిని మన మెడిసిన్స్ అంటే ఔషధాలు అంటాం కదా, ఈ మెడిసిన్స్ ప్రిపరేషన్లో కూడా ఈ మునగ పొడిని వాడతారు. ఇట్లా అనేక రకాలుగా ఏంటంటే మనకు పోషక విలువలు ఉన్నాయి. అదేవిధంగా ఔషధాల తయారీలో వాడుతున్నారు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. దీని వల్ల ఏంటంటే మంచి డిమాండ్ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం సాంబార్లో కూడా మునగను ఎక్కువ వాడుతూ ఉంటారు. చాలా రుచికరమైన కూరగాయ. దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ బాగుంటుంది. మనం ఎప్పుడు చూసినా కూడా కిలో మునక్కాయలు 100 రూపాయల పైననే పలుకుతుంది. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే మునగ సాగు చేసుకుంటే రైతులకు మంచి లాభం ఉంటుంది. మనం కొన్ని మెలకువలు పాటిస్తే కనుక ఒక ఎకరంలో మునగ సాగు చేసినప్పుడు మనం 100,000 రూపాయల వరకు కూడా ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ప్రాంతంలో తక్కువ ఉన్నది మునగ సాగు. ఇప్పుడు ఏది మహారాష్ట్ర, అదేవిధంగా తమిళనాడు,

0: ఈ రెండు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా దాదాపుగా అవే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, కాకపోతే అవగాహన లేదు రైతులకు. అంటే మన దగ్గర వస్తుందో రాదో అనేటటువంటి అవగాహన లేదు, కొన్ని రకాల గురించి కూడా అవగాహన లేదు. అయితే మన వాతావరణ పరిస్థితులు చూసినా మన నేలలు చూసినా కూడా అనుకూలంగా ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల నీళ్ళలో సాగు చేసుకోవచ్చు, కాకపోతే నీళ్లు ఇంకా కుండా చూసుకోవాలి మనం. ఒకటి మురుగునీటి పారుదల సౌకర్యం ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు సెలైన్ సాయిల్స్ కానీ ఎసిడిక్ సాయిల్స్ అలాంటి సాయిల్స్ లేకుండా, అంటే ఉదజని సూచిక అంటాం. ఉదజని సూచిక చూసినప్పుడు 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే గనక మనం మునుగని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు చూసినా కూడా 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మంచి దిగుబడులు వస్తాయి. ఒకవేళ మనకు ఎండాకాలంలో మరీ ఎక్కువ ఎండలినప్పుడు 40 డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నప్పుడు మాత్రమే పూత రాలుతుంది. లేనంత వరకు మిగతా విషయాలు చూస్తే మాత్రం మన నేలలు గాని వాతావరణ పరిస్థితులు గాని మునగ సాగుకు మంచి అనుకూలమైనవి.
1: అయితే ఇప్పుడు ఈ మునగ సాగు చేయాలనుకుంటే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా, అంటే ముఖ్యంగా మన ప్రాంతానికి అనువైన రకాలు గాని ఇంకా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు గాని ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారా?
0: ముఖ్యంగా మునుగలో ఏకవార్షిక రకాలున్నాయి, బహువార్షిక రకాలున్నాయి. ఈ ఏకవార్షిక రకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విత్తనం విత్తినటువంటి మొదటి సంవత్సరమే కోతకు వస్తాయి. బహువార్షిక రకాలు అయితే గనక మనము నాటినటువంటి 3 సంవత్సరాల తర్వాత కోతకు వస్తాయి. ముఖ్యంగా ఏకవార్షిక రకాలను ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తున్నారు, ఎందుకంటే మనకు త్వరగా పంట వస్తుంది, త్వరగా మార్కెట్ కు మనం సేల్ చేసుకోవచ్చు, మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ ఏకవార్షిక రకాలు చూస్తే గనక మనకు PKM1, PKM2 అదేవిధంగా ODC3 అనేటటువంటి రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనకు దాదాపుగా ఈ రకాల్లో ఒక్కొక్క ముక్క కూడా 200 నుంచి 250 వరకు కాయలను మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే బహువార్షిక రకం చూస్తే కనుక జాఫ్నా, ఇదైతే కనుక మనము కొమ్మల ద్వారా కాండం కొమ్మల ద్వారా నాటుకోవడం జరుగుతుంది. ఇదైతే మనం నాటిన 3 సంవత్సరాల కోతకు వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే ఒక చెట్టుకు 500 నుంచి 600 వరకు కాయల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఏంటంటే అనేక రకాలు ఉన్నాయి, కానీ మనకు ఎక్కువగా PKM1 అనే రకం ఎక్కువ ప్రాచుర్యం ఉన్నది.
1: అయితే ఇప్పుడు ఈ పంట మునగను మనం విత్తుకునేందుకు అనువైన సమయం ఏది, అట్లాగే విత్తనం ఎంత అవసరం పడుతుంది, మోతాదు, విత్తనం మోతాదు గురించి చెప్తారు, ఒక ఎకరానికి ఎంత మోతాదు కావాలి?
0: మునగను మనము జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడైనా కూడా విత్తుకోవచ్చు. కాకపోతే ఏంటిదంటే మనం ఈ జూన్ జూలై నెలల్లో మన ఆదిలాబాద్ పట్టిలో ముఖ్యంగా చూస్తే వర్షాలు ఎక్కువ మొత్తంలో పడతా ఉంటాయి. అధిక వర్షాల వల్ల ఏమైతాయంటే మనం మునగ విత్తినట్లయితే కనుక వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు సోకి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ విధంగా అంటే ఆ సమస్యను అధిగమించగలము అనుకుంటే జూన్ జూలై నెలలో విత్తుకోవచ్చు. లేదు ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే ఆగస్టు సెప్టెంబర్ లో కూడా విత్తుకోవచ్చు. మనం మునగని ఏంటంటే డైరెక్ట్ గా మనము పత్తి ఎట్లయితే పెడతామో అట్లా పెట్టుకోవచ్చు, లేదా మనము నల్లటి పాలిథిన్ సంచుల వల్ల విత్తనాలు పెట్టేసి మొలిచిన తర్వాత నెల రోజుల తర్వాత మనం చేనులో నాటుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, రెండు విధాలుగా చేసుకోవచ్చు. అయితే మనము ముఖ్యంగా ఏంటంటే ఏకవార్షిక రకాలు, ఇప్పుడు కమర్షియల్ గా ఏకవార్షిక రకాలు సాగు చేయాలంటే మనకు ఎకరానికి ఒక 250 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది. అంటే మనం ఇవి ఎంత మళ్ళా ఎంత దూరం పెట్టాలి అంటే ఏకవర్షిక రకాలు చూసినప్పుడు మనకు వరుసల మధ్య 2.5 మీటర్లు, రైతు వారికి చెప్పాలంటే 8 ఫీట్లు దాదాపుగా, మొక్కల మధ్య కూడా 2.5 మీటర్లు, అట్లా చూసినా కూడా 8 ఫీట్లు. ఈ దూరంలో మనం మొక్కలను పెట్టుకోవాలి. అయితే మనం మొక్కలు పెట్టే ముందు మనము గుంతలు తయారు చేసుకోవాలి. గుంతలు అంటే 45 సెంటీమీటర్ల లోతు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా చేసుకోవాలి. ఇట్లా చూసినప్పుడు అంటే 1.5 ఫీట్ అంటాం మన రైతులు అయితే, మన ఆదిలాబాద్ రైతులకు 1.5 ఫీట్ అంటే ఈజీగా అర్థమవుతుంది. ఈ సైజ్ లో మనం గుంతలు తయారు చేసుకోవాలి. ఈ గుంత తయారు చేసుకున్నప్పుడు ప్రతి గుంతకు కూడా మనం ఒక 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేప పిండి, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్, ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని కలిపి ఆ గుంతలను పూడ్చుకొని ఆ తర్వాత మనం ఈ చెట్లు నాటుకోవడం లేదా విత్తనం పెట్టుకోవడం చేస్తే గనక మంచి ఎదుగుదల బాగుంటుంది, మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడదాం. మరి ఈ పంటకు ఎరువుల మోతాదు, ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. ఏ ఎరువులు ఏ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది?
0: ఎరువులు అయితే మనము గింజలు ఏదైతే విత్తుతామో విత్తే సమయంలోనే మనం ఏదైతే పశువుల ఎరువు, సూపర్ ఫాస్ఫేటు, వేపపిండి వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం 3 నెలల వరకు కూడా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఇక 3 నెలల తర్వాత ప్రతి గుంతలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రతి మొక్కకు 100 గ్రాముల యూరియా వేసుకోవాలి, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్న తర్వాత మనం ఒక తేలికపాటి తడిచ్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు అంటే 6 నెలలకు, మళ్ళీ ఒక 3 నెలలకు అంటే 9 నెలలకు ఇదే మోతాదులో 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందజేసి మనం తేలికపాటి తడులు ఇస్తే కనుక సరిపోతుంది. అదేవిధంగా నీళ్లు కూడా ఎప్పుడు కూడా మనం ఏంటంటే మరీ బిడ్డకు గురి కాకుండా చూసుకున్నట్లుగా నీటి తడులు ఇవ్వాలి. మరీ ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు. మనము ఎప్పుడైతే

0: విత్తనాలు పెడతాము. మొదటి దశలోనే ఒక వారం నుంచి 10 రోజుల వరకు మాత్రం తేమ సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మనం 15 నుంచి 20 రోజులకు ఒకసారి పెట్టినా కూడా ఎటువంటి సమస్య ఉండదు.
1: అయితే ఈ మునగకు సంబంధించి మిగతా కూరగాయల పంటల్లో తలెత్తినట్టే ఈ మునగలో కూడా చీడపీడల సమస్య ఏమైనా ఉంటుందా? ఉంటే ఈ చీడపీడల్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా?
0: ముఖ్యంగా మిగతా కూరగాయలతో పోల్చినప్పుడు మనం ఏదైతే మిరప కాని టమాటా తీగజాతి కూరగాయలు వీటితో పోల్చితే కనుక ఈ మునగలో చీడపీడల సమస్య అనేది తక్కువ ఉంటది. కాకపోతే ఏంటంటే మనం మునగ సాగు చేసుకునేటప్పుడు సాళ్ల మధ్య గడ్డి లేకుండా చూసుకోవాలి. ఈ గడ్డి కనుక ఎక్కువ ఉంటే గొంగలి పురుగు వచ్చేసి ఆకులు మొత్తం తినేస్తుంది. అట్లా కలుపు లేకుండా చూసుకోవడం ఒకటి. ఒకవేళ ఈ గొంగలి పురుగు సమస్య ఉంటే కనుక క్లోరోపైరిఫాస్ అయితే కనుక 1 లీటర్ నీళ్లకు 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికరియాలి. లేదా కొరాజన్ అయితే కనుక 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. దాంతోపాటు కాయతొలచి ఈగ కూడా మనకు పూత దశలో ఇది ఆశిస్తా ఉంటది. ఈ పూత లోపలికి వెళ్ళి పిందె లోపలికి వెళ్ళిపోయి లోపల పదార్థాన్ని తినేస్తా ఉంటది. దీనివల్ల పూత విపరీతంగా రాలిపోతూ ఉంటది. జనరల్ గా మనకు ఫిబ్రవరి మార్చి నెలలో ఇప్పుడు ఆశించినప్పుడు బాగా రాలిపోతుంది. ఈ ఇట్లా ఆశించినప్పుడు మనం ఏంటంటే ఈ డైక్లోరోవాస్ అనేటటువంటి మందునైతే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా కొంతవరకు తెగుళ్ళు కూడా మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వర్షాలు అధిక వర్షాలు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అటువంటి అప్పుడు మొక్క మొదల దగ్గర కనుక నీళ్లు నిలిచిపోతే వేరుకులు తెగులు కాండంకులు తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏంటంటే మనము అక్కడ నీళ్లను తీసేయాలి ఎప్పటికప్పుడు. దాంతోపాటు కాపరాక్సి క్లోరైడ్ అనేటువంటి శిలీంద్రనాశనం ఏదైతున్నా దాన్ని మనం 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొదలు చుట్టూ కూడా వేరు భాగం దచ్చేటట్టుగా పోసుకోవాలి. అట్లా పోసినట్లయితే కనుక ఈ తెగుళ్ళని నివారించుకోవచ్చు.
1: అయితే చివరిగా చెప్పుకుంది, ఈ మునగని సాగు చేస్తున్నప్పుడు అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా? వేసుకుంటే ఎసుంటి పంటల్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు?
0: ఇప్పుడు మనము మునగ వరుసల మధ్య చూసినా మొక్కల మధ్య చూసినా కూడా 2.5 మీటర్ల దూరం ఉంటుంది. ఎటు చూసినా 8 ఫీట్ల దూరం ఉంటుంది. అంటే మనం ఇతర పంటలను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఏంటంటే బెండ కావచ్చు, టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, పొద చిక్కుడు, బబ్బెర్లు, అలసందలు, అదేవిధంగా ఫ్రెంచ్ చిక్కుడు కూడా సాగు చేసుకోవచ్చు. మనము బంతిపూలు కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనం త్వరగా పూర్తయ్యే పంటలు ఏవైతే ఉన్నాయో తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటలను మనం సాగు చేసుకుని అదనపు ఆదాయం తీసుకోవచ్చు. ఈ ఎప్పుడైతే మనము 6 నెలల తర్వాత కోత వస్తుంది మనకు మునగ విత్తినటువంటి 6 నెలల తర్వాత, ఆ తర్వాత మనం మునగ పంటను కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆదాయాన్ని మనం రెట్టింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే ఈ మునగ సాగుకు సంబంధించి సాగు మెళుకోలను గురించి వివరించారు. మరి ఈ ప్రాంతంలో ఆసక్తి ఉన్న రైతులు ఈ మునగ సాగు చేసి మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తూ, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు మెళుకోలు పనికేస్తాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు మునగ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేనిన్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. పశువులలో జబ్బవ్యాపు వ్యాధి లక్షణాలు చికిత్స గురించి తామసి మండలం పశు వైద్యాధికారి ఎన్ శ్రీకాంత్ తో ముచ్చటిప్పుడు విందాం. మీతో ముచ్చట పెడతారు పి అశోక్.
4: నమస్కారం డాక్టర్ శ్రీకాంత్ గారు.
5: నమస్కారం.
4: ముందుగా చెప్పండి, మరి అసలు ఈ జబ్బవాపు వ్యాధి అంటే ఏం, అసలు ఇది ఎక్కువగా ఏ పశువులకు వస్తుంటది?
5: పశువులున్న యజమానులు రెగ్యులర్ గా అనుభవించే వ్యాధి అనేది జబ్బవాపు వ్యాధి అన్నమాట. ఇది ఎక్కువగా తెల్ల జాతి పశువుల్లో వస్తుంది అన్నమాట. అంటే ఆవులు గాని ఎద్దులు గాని అంటే వీటిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జబ్బవాపు వ్యాధి. దీన్ని కొందరు ఏంటంటే మన వాడుక భాషలో పరి అని అంటారు, పరి అంటారు అన్నమాట. అయితే కొంత దీన్ని ఇంగ్లీష్ లో బ్లాక్ క్వార్టర్ అంటారు అన్నమాట. జబ్బు వాపు వచ్చే ప్లేస్ లో జాగాలో మొత్తం నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని బ్లాక్ క్వార్టర్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ వ్యాధి అనేది బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది అన్నమాట. ఈ బ్యాక్టీరియా అంటే క్లాస్ట్రీడియం చియో అనే బ్యాక్టీరియా ఉంటుంది, దీని వల్ల ఈ వ్యాధి పశువుల్లో సంక్రమిస్తుంది.
4: అంటే ఎట్లా వస్తుంది అంటే దేంతో వస్తుంది అంటే బ్యాక్టీరియాతో అంటే ఏ మనం చేస్తే వస్తాయా అంటే పశువులు ఏదైనా మేస్తే ఇట్లా ఎట్లా వస్తుంది ఈ రోగం అనేది?
5: అయితే ఈ బ్యాక్టీరియా సంబంధించిన బీజాంశాలు అనేటివి ఉంటాయన్నమాట, స్పోర్స్ అంటారు. ఇవి మనకు భూమిలో ఉంటాయి అన్నమాట. భూమిలో ఎప్పుడు అంటే ఈ స్పోర్స్ అనేటి, ఈ బీజాంశాలు అనేటి దాదాపు భూమిలో 11 సంవత్సరాలు బతికి ఉంటాయి. స్పోర్ట్స్ లాగా అట్లనే ఉంటాయి అన్నమాట. అంటే సుప్తావస్థలో ఉంటాయి డామినేటరీ స్టేట్. అయితే ఈ పశువులు అనేటివి ఏమైతే ఇప్పుడు ఎండాకాలం అయిన తర్వాత మే జూన్ మధ్యలో తొలకరి వర్షాలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతాయో ఆ తొలకరి వర్షాలప్పుడు ఈ బీజాంశాలు అనేటివి భూమి నుంచి బయటకు వస్తాయి అన్నమాట. ఈ బయటకు వచ్చినప్పుడు ఈ తొలకరి వర్షాలు పడ్డ తర్వాత కొత్తగా వచ్చే గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని తినడానికి అంటే పశువులు కిందికి వంగాల్సి వస్తాయి కదా. ఆ వంగినప్పుడు ఏంటంటే గడ్డితో పాటు ఆ మట్టిలో ఉన్న ఈ స్పోర్స్ అనేటి, ఈ బీజాంశాలు అనేటి పశువు యొక్క కడుపు లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అయితే ఈ పశువుల కడుపులో నుంచి రక్తనాళాల ద్వారా కొన్ని కండరాలకు అంటే బోన్స్, ఈ ఎముకలు ఉన్న మంచి మంచి ఆరోగ్యంగా ఉన్న కండరాలకు ఈ బీజాంశాలు అనేటి వెళ్ళి అక్కడ సుప్తావస్థలో కొన్ని రోజుల వరకు ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియా యొక్క బీజాంశాలు అనేటి అక్కడ మన కొన్ని టాక్సిన్స్ అంటే కొన్ని విష పదార్థాలని అవి విడుదల చేస్తాయి. విడుదల చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క కండరాలు మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. కుళ్ళిపోయినట్టు అవడం వల్ల మనకు లోపలంతా కుళ్ళిపోయినట్టు, బయటకు మనకు పుండులాగా ఏమి ఏర్పడదు. కుళ్ళిపోవడం వల్ల మనకు బయట సైడ్ ఏమనిస్తుంది అంటే వాపులాగా అనిపిస్తుంది. అందుకే దీన్ని జబ్బవాపు అంటారు అన్నమాట. అయితే ముఖ్యంగా ఇది అంటే మనకు కడుపు యొక్క దీని నుంచి ఇంటెస్టైన్స్ నుంచి మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే మనకు మెడవాపు వస్తుంది. మెడవాపు వచ్చేసి మెడ ద్వారా మనకు ఈ ముందర కాళ్ళ జబ్బ మధ్యలో వాపు వచ్చేసి ముఖ్యంగా ఇది ముందర కాళ్ళకు కానీ కొన్ని సందర్భాలలో వెనుక కాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది. అయితే ఈ వ్యాధి అనేది అన్ని రకాల పశువులకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు కానీ ఎద్దులు కానీ ఒకవేళ కొన్ని సందర్భాలలో గొర్రెలు మేకలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ తెల్లజాతి అంటే ఆవులకు ఎద్దులకు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటంటే ముఖ్యంగా మనకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు మంచి బలిష్టంగా ఉన్న పశువులకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అన్నట్టు. ఏదో అంటే ముసలి పశువులకు కానీ వీక్గా ఉన్న పశువులకు కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలా బలిష్టంగా మంచి ఆరోగ్యంగా ఉన్న పశువులకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముందుగా ఏర్పడదు అన్నట్టు, ఈ పశువుకు వస్తుంది ఈ పశువుకు రాదు అని ఇది ఏర్పడదు. మంచి ఆరోగ్యంగా ఉన్న వాటికే వస్తుంది.
4: మరి అంత ఆరోగ్యకరమైన బలిష్టమైన ఈ పశువులకు ఈ జబ్బవాపు వ్యాధి వచ్చిందని మనకు ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి అంటే మనం ఎట్లా గుర్తుపట్టాల రోగం వచ్చినట్టు?
5: దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియా డిసీజ్ కానీ వైరస్ వల్ల డిసీజ్ వస్తుంది అన్న అంటే ఏదైనా వ్యాధిలో మొదటిగా మనకు ప్రధానంగా కనిపించే లక్షణం వాటికి జ్వరం రావడం. అంటే మామూలుగా టెంపరేచర్ కాకుండా ఎక్కువ జ్వరం అంటే 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు మనకు జ్వరం అనేది కనబడుతుంది అన్నమాట. ఎక్కువ అంటే విపరీతమైన జ్వరం ఒకటి. ఇంకోటి ఏంటంటే పశువు మేయడం మానేస్తుంది, పశువు యొక్క ఆరోగ్యం క్షీణించి వీక్నెస్ అంటే పశువు దాని ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా మేత మేయడం మానేస్తుంది, దాని యొక్క అరిగించుకునే శక్తి అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ జబ్బవాపులో కనిపించే లక్షణం ఏంటంటే జబ్బ పైన వాపు వస్తుంది. అయితే ఆ వాపు ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది, మళ్ళీ అదే విధంగా మెత్తగా ఉంటుంది. ఈ వాపుని మనము ఇది జబ్బవాపా కాదా అని మనం గుర్తించడానికి ఏం చేయాలంటే ఆ వాపు వచ్చిన ప్రదేశంలో మనం ముట్టి చూసినట్టయితే ఆ చర్మానికి ఆ కండరానికి మధ్య ఈ బ్యాక్టీరియా వల్ల గాలి అనేది నిండి ఉంటుంది అన్నమాట. అయితే దాన్ని ముట్టి చూసినట్టయితే దాంట్లో కరకరలాడే మనకు శబ్దం అనేది వినబడుతుంది. దీన్ని బట్టి మనము ఇది జబ్బవాపు అని ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు అన్నమాట.
4: జబ్బవాపు వ్యాధి వచ్చినట్లయితే పశువు చనిపోయే అవకాశం ఉన్నదా? ఈ జబ్బవాపు రోగం వచ్చినప్పుడు మనం ఎలాంటి చికిత్స ఇలాజ్ చేయాల్సి ఉంటుంది?
5: అయితే ఈ జబ్బవాపుని మనం గమనించిన వెంటనే దీనికి వెంటనే చికిత్స చేసుకోవడం చాలా మంచిది అన్నమాట. అయితే ఈ జబ్బవాపు వ్యాధి సంక్రమించిన 2 నుంచి 3 రోజులలో పశువు చనిపోయే అవకాశాలు ఉంటున్నాయి అన్నమాట. అయితే దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ మనకు లక్షణం కనిపించిన వెంటనే చికిత్స చేసుకోవడం చాలా మంచి ఉత్తమం అన్నమాట. దీంట్లో ఏంటంటే వాపు అనేది ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ ట్రీట్మెంట్ గురించి. ఒకటి ఏంటంటే వాపు అనేది ఉంటుంది కాబట్టి దానికి నొప్పి ఉంటుంది కాబట్టి నొప్పికి సంబంధించిన మెలోనెక్స్ అని ఇంజెక్షన్ ఉంటుంది, అది రోజు 2 సార్లు వాడుకోవచ్చు. దాంతోపాటు పెన్సిలిన్ ఇంజెక్షన్స్, పెన్సిలిన్ అంటే డైక్లోటిసిన్ కానీ ప్రొకేన్ పెన్సిలిన్ కానీ ఇట్లాంటి పెన్సిలిన్ ఇంజెక్షన్లు, దాంతోపాటు ఆక్సి అంటే టెరామైసిన్ అంటారు రైతులు, ఆక్సి ఇంజెక్షన్ కానీ ఇట్లాంటి ఇంజెక్షన్లు వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్టీరియా వల్ల లోపల కండరాలు నశిస్తాయి కాబట్టి కుళ్ళిపోతాయి కాబట్టి ఆ కుళ్ళిపోవడం వల్ల దానికి విపరీతమైన నొప్పి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన పెన్సిలిన్ కానీ మెలోనెక్స్ కానీ ఆక్సి కానీ ఈ ఇంజెక్షన్లతో పాటు మనకు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి వాడుకోవాలి. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటే ఇవి డెక్సోనా కానీ ప్రెడ్నిసోలన్ కానీ ఇట్లాంటి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. వీటి వల్ల ఆ విపరీతమైన నొప్పి నుంచి పశువుకు కొంచెం రిలాక్స్ అంటే తగ్గిపోతుంది కాబట్టి నొప్పి కొంచెం రిలాక్స్గా ఉంటుంది.
4: మరి ఈ పశువు ప్రాణాలు పోయే అవకాశం ఉన్నటువంటి ఈ రోగం, ఈ జబ్బవాపు రోగం రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి

0: నివారణ చర్యలు చేపట్టాలంటారు?
1: ఎప్పుడు మనం రెగ్యులర్ గా ఉండే నానుడు ఏంటంటే వ్యాధి వచ్చిన కంటే నివారణ ముఖ్యమని అంటారు కదా, అంటే దీంట్లో కూడా మనకు వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు బాగా. అయితే దీంట్లో మాకు జబ్బావాపు రాకుండా ఉండాలంటే, మనకి జబ్బావాపు ఎప్పుడు వస్తుంది, మే తర్వాత జూన్ లో తొలకరి వర్షాలు పడ్డప్పుడు జబ్బావాపు అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికంటే ముందు అంటే మే మాసంలో మనకు ప్రభుత్వం నుంచి టీకాలన్నిటి మనకు ప్రతి ఒక్క పశు వైద్యశాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండలంలో పశువులకు వీటిని ఒక షెడ్యూల్ ప్రకారం అంటే మే మాసంలో 15 రోజులు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి ఊరికి తిరిగి టీకాలన్నిటి వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ టీకాలని అవకాశాన్ని వినియోగించుకోవాలి. టీకాలన్నిటి అంటే 4 మాసాల లేగదూడల నుంచి మనం టీకాలు ఇప్పించుకోవచ్చు. 4 మాసాల పైబడిన లేగదూడలన్నిటికీ మనం టీకాలు ఇప్పించుకోవడం చాలా ఉత్తమం. దీంట్లో ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి మనకు టీకాలు అనేటి సప్లై అవుతుంది. వీటితో పాటు మనకు బయట తీసుకోవాలనుకుంటాం కానీ ట్రయోవాక్ అనే వ్యాక్సిన్ ఉంటుంది, టీకాలు ఉంటాయి ట్రయోవాక్ అని. దీంట్లో ఏంటంటే మనకు జబ్బావాపు, గొంతువాపు వీటికి సంబంధించిన అన్ని ఒక్కటే దాంట్లో టీకాలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా రైతు సోదరులు ముందు జాగ్రత్తగా మే మాసంలో టీకాలు ఇప్పించుకుంటే పశువులకు జబ్బావాపు కానీ గొంతువాపు కానీ రాకుండా నివారణ చర్యలు చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే ఇది చికిత్సకు సంబంధించింది అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ లేని స్థలంలో చాలా బాగా పెరిగి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంటే ఈ బ్యాక్టీరియాకు ఆక్సిజన్ అంటే పడదు అనమాట. అయితే నేను చెప్పిన విధంగా, ఇంతకు ముందు మనం చెప్పిన విధంగా జబ్బావాపు అన్నప్పుడు కండరానికి మరియు చర్మానికి మధ్యలో గాలి ఏదైతే అందులో బ్యాక్టీరియా ఉంటుంది, కాబట్టి దీనికి చికిత్స మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా రైతులు ఏం చేయాలంటే, అంటే పశు వైద్యాధికారిని సంప్రదించి ఈ జబ్బావాపు పైన ఘాట్లు పెట్టాలన్నమాట. అంటే ఒక కొత్త బ్లేడ్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తే ఆ ఘాట్ల ద్వారా లోపలికి ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ ని తట్టుకోలేక బ్యాక్టీరియా తొందరగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ పశువుని తొందరగా వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు అన్నమాట.
0: మంచిదండి శ్రీకాంత్ గారు. ఈ పశువులలో జబ్బావాపు వ్యాధి ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా గుర్తించాలా, మరి వస్తే ఎలాంటి చికిత్స అందించాలి, మరి రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలనో చాలా చక్కగా చెప్పింది. మరి వ్యవసాయదారులు ఇలాంటి భయంకరమైనటువంటి రోగాన్ని రాకుండా చూసుకొని ఆ పాడి పశువుల ద్వారా అధిక లాభాలని పొందాలని ఆశిస్తూ ఈ జబ్బావాపు వ్యాధి గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు పశువులలో జబ్బవాపు వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తామ్సీ మండలం పశు వైద్యాధికారి ఎన్ శ్రీకాంత్ తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది పి అశోక్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

ఇప్పటి వరకు ఇల్లు యోసం కార్యక్రమంలో టేక్మాల్ విజయలక్ష్మి పాడిన యోసం పాట విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు యోసం.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు, వీరితో ముచ్చట పెడతారు కేలినీన్. గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో పత్తిలో అంతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చటింటారు, వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రేపటి కిసాన్ వాణి కార్యక్రమం సమర్పణ యు దినేష్.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషా ముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషా ముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
1: నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
1: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
0: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
1: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుక పడిపోవడం, ఉద్యోగంలో వెనుక పడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
0: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటారు?
1: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటది, బాగుంటది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తా ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటారు అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు అట్లా. తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
0: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంట?
1: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారు అండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గాని ఆహారపు అలవాట్ల విషయంలో గాని చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
0: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
1: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స,

0: తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసము కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి, నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి, సహాయం అతను కూడా కోరుకోవాలి, నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తేనే మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు ఉండడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతా ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు, అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తా ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైం ను వీటి మీద కేటాయిస్తారు, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
0: మెయిన్ గా సమాజం పాత్ర ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే కాదండి, పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు, ప్రతి ఒక్కరు. అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి, ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్లో, లేకుంటే ట్యాబ్లెట్లో, లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు, అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం

0: మనంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయితనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్తి భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్తు భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తు భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్త భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ಹುಷಾರು. ಜೋರೈನ ಪಾಟಲ ಹೋರು. మీలోని జోష్కి మరింత జోష్ నిచ్చే పాటలు వినండి. ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండి. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872223081. మరొక నంబర్ 2950081. గిప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీరు కొన్న పాటలు వినొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 29508.
2: నా బండి రూట్ ఏమంటివి ఏమంటివి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: రమేష్ మేడం.
1: ఎక్కడి నుంచి రమేష్ గారు? ఏం చేస్తుంటారు? అంటే ఆవులా లేకుంటే బర్ల వ్యాపారం చేస్తున్నారు? ఎలా ఉంది పాల దందా అనేది? మరి మామూలుగా పాలే అమ్మకం చేస్తుంటారా లేకుంటే ఇట్లా పెరుగు నెయ్యి అనేవి కూడా చేస్తూ అమ్ముతారా? చెప్పండి, ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మరి మీరు కొన్న పాట వినేద్దాం.
3: తేన కొట్టినా, దుట్టినా, తాళి బుట్ట కొట్టినా, నువ్వు

మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భీమ్ సరే, ఏం పేరు? హలో చెప్పు బాబు, ఏ పాట వింటావు? ఇరుముడి చిత్రం నుండి ఇరుముడి కట్టు పాట. సరే మరి తప్పకుండా నువ్వు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను కోరినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872329508, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పిప్పలకోటి మేడం.
0: పిప్పలకోటి, ఏం పేరు?
1: నంది ఊషన్న.
0: ఏం చేస్తుంటారు ఊషన్న గారు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం పనులు చేస్తున్నారా? చెప్పండి, ఏ పాట వింటారు?
1: సుల్తాన్ సినిమా నుంచి పాట.
0: బాలకృష్ణ సినిమాలో నుంచి ఏదైనా ఒక పాట.
1: మంచి, అది ఈ పాట చూపు చూస్తే బల్లే బల్లే అనుకుంటారు, ఒక సాంగ్స్ ఉన్నాయి మేడం.
0: తప్పకుండా, మీరు కొన్న సినిమా నుంచి ఇప్పుడైతే పాట విందాం.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ. ఇష్క్ లవ్ కాదల్ కాదల్ కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఇది ఇయాల్టి ఉషారు. రేపు రాత్రి 8 గంటంగా ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్యా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9 గంటంగా ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: समाचार सेवा प्रभाग से प्रस्तुत है हमारा साप्ताहिक कार्यक्रम
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा कथनम మా ఊరి భాగవతం కథల సంపటి నుండి భాగవతం కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఇక మేము ఊళ్ళపొంటిని తిరుక్కుంటా నాటకాలు ఎత్తున్నాం కదా. ఇప్పటికీ 3-4 ఊళ్ళు తిరిగి నాటకాలు వేసినాం కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఊళ్ళపొంటి ఎక్కన్న నాటకం వేయాలనుకుంటే ఏం చేస్తామంటే మొదలు ఒకళ్ళిద్దరం పోయి సైకిల్ మీద ఆ ఊరికి పోతాం. స్టేజ్ ఎక్కడ వేయాలనో చూస్తాం. తర్వాత సర్పంచ్ను ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కలుస్తాం. ఆ ఊళ్ళరే ఇంతకుముందు ఎవరన్నా ఆటలు ఆడినరా, ఎవరన్నా నచ్చిర్రా, ఊళ్ళో ఏమన్నా మ్యాలాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకా ఎవరన్నా మంత్రగాళ్ళు ఉన్నారా అన్న సంగతి కూడా తెలుసుకుని ఇంటికి వస్తాం. అందరం కలిసి ఎన్నడు పోవాలనో మాట్లాడుకుంటాం. 2-3 రోజులు రిహార్సల్ చేసినాకనే ఆ నాటకానికి పోతాం. సైకిళ్ళ మీద మనిషికి ఒక సామాన్ తీసుకొని పగటియాళ్ళ వరకు ఆ ఊరికి పోతాం. మైకు పెట్టాలనుకుంటే ముగ్గురు సైకిళ్ళ మీద సిరిసిల్లకు పోయి పొద్దుకూకే వరకు మైకులు తెత్తారు. మా ఎంబడి ఎల్త బొంగులు, పరదాలు, తబ్లాలు, ఆర్మాను, మేకప్ సామాన్లు బాగానే ఉంటాయి. ఇక ఏం చేసినామంటే నారాయణపురంలో ఆటాడదాం. ఇప్పుడేం పని లేదు కదా, ఇండ్లలో కూడా ఏమనరు, పనున్న దినమైతే తిడతారు కదా అని అనుకున్నాం. అందరూ సరే అంటే సరే అన్నారు. అనుకున్నట్లే సైకిళ్ళ మీద సామాన్లు కట్టుకున్నాం. మెల్లగా నారాయణపురం బయలువెళ్ళినాం. ఎందుకైనా మంచిదని యవలంతల వాళ్ళు ఇండ్లలో చెప్పకుండానే బయలువెళ్ళినాం. అది శివరాత్రి శీతలమాస సందు. కలుపులు అయిపోయినాయి, జర ఎండలు అప్పుడప్పుడే ముదురుతున్నాయి. ఊరు చేరుకొని కర్ణాల గోడలలో స్టే చేసినాం. ఊరంతా తిరిగి అడ్వర్టైజ్ చేసినాం. ఊర్లో బారానా టికెట్ పెట్టినాం. ఇంతకుముందు స్టే చేసేటప్పుడు ఎంతమంది ఉందరో స్టేజ్ ఇప్పేటప్పుడు కూడా అంతేమంది ఉందరు. అడుక్కచ్చిన సామాన్లు ఎవరి వారికి అప్పగిద్దురు. మా పరదాలు కట్టెలను ముల్లెగడుదురు. ఇప్పుడు ఏమైతుందంటే స్టేజ్ అయ్యంగానే ఎత్తుండ్రు. ఇప్పేటప్పుడు మాత్రం ఎవరు ఉండలేరు.

ఏషాలు ఇప్పంగానే ఎక్కడోళ్ళక్కడ మాయమైపోతుంది. సామాన్లు ఇప్పుడు కట్టుడు మోసుడు మా కొండేమామ అంతే అవుతుంది. అందుకని ఏం చేసిండంటే స్టేజ్ వేసేటప్పుడే చెప్పిండు మా మామ, ఒరేయ్ వేసేటప్పుడు ఎత్తోన్రు, తీసేటప్పుడు మాత్రం ఎవ్వరు ఉంటలేరు. మీ తాతిప్పుతాడనుకుంటున్నారు ఇవన్నీ, ఎవరు మోస్తారు అనుకుంటున్నారు? ఏమన్నా కొడుకు పెయిన్లే బిడ్డ పెయిన్లే? ఇప్పుడే చెప్తున్నా, స్టేజ్ ఇప్పి ఎవల సామాన్లు వాళ్ళకి అప్పచెప్పి ముల్లే కట్టుకునేదాకా ఎవ్వరు కదలదు అని అన్నాడు. అందరూ మంచిదని తలకాయ ఊపినారు. ఎప్పుడు అట్లనే ఊపుతారు, ఏషాలు ఇడవంగానే ఎవ్వరు కనబడరు. ఈ మధ్య జర మామ మాట వార్తలేదని చెప్తున్న కదా, ఎందుకంటే ఇంకో మాల్యమే. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఈ మాల్యంలోకి వెళ్ళి ఆ మాల్యంలో కోతలని మామ కూడా ఏమంటలేడు. ఇంతకుముందు అయితే భయం మీద ఉందరు, మామ కన్ను సైగ చేస్తే సైగ మీద నడుచుకుందరు. మామ భయం లేకున్నా పంతులు భయం అన్నా ఉంటుండే, ఇప్పుడైతే అది లేదు ఇది లేదు, మాట్లాడితే మర్రబడుతుండ్రు. ఇట్లయితే ఇనరని మా కొండయ్య మామ ఏం చేసిండంటే ఒక చిన్న ఐడియా చేసిండు. ఏంటంటే ఏషకాళ్ళందరూ బట్టలిడిచి ఏషాలు ఎత్తారు కదా, ఎప్పుడైతే వాళ్ళు బట్టలిడిచి ఏషాలు వేసిండ్రో ఇడిసిన బట్టలను మొత్తం ముల్లెగట్టిండు, దాచిపెట్టిండు. స్టేజ్ మొత్తం ఇప్పేసి ఎవల సామాన్లు వాళ్లకు ముల్లెగట్టి ఇస్తేనే ఈ బట్టలు ఇస్తా అని చెప్పిండు. ఒకరిద్దరు కోపానికి వచ్చి బట్టలు దాచిపెట్టుడెందుకు, మేము అంత దొంగలమా అన్నారు. మామ కూడా కోపానికి వచ్చిండు. ఎక్కడోళ్ళక్కడ దొరల లెక్క దుడుచుకొని పోతే ఈ ముల్లెల మూటలు నేను మోయాలనా, మరి నా పెళ్లి కొరకెత్తోన్రా, ఏ తేనీ లేకుండా మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎవల సామాన్లకు అప్పచెప్పాలి అని అన్నాడు. ఎవరు నోరు తెరవలే, ఆట మొదలైంది. మేము ఆడుతున్న ఆట పేరు ఏంటంటే క్రూరసేన. జనం తక్కువ మందే వచ్చారు, అంతా 60 రూపాయలన్నా రాలేదు. అంత దూరం నుంచి ఇంత దూరం వస్తే 100 రూపాయలన్నా రాకపోయానోయ్ అని మనసు నారాజు అయింది. మైకు కిరాయే 40 రూపాయలు పోతాయి, మా మామకు అదేం లేదు, ఆట ఆడుతున్నాం కాదని గదే సంబురం. పైసలు అత్తేంది రాపోతే ఏంది, అత్తయిపోతాయి, నాటకాలు ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటాడు. అట్లా లెక్కలు చూసుకుంటారా, ఇట్లా తయారైండ్రు. ఇంతకుముందు మంచిగా ఆడాలందరు, ఇప్పుడేమో పైసల కొరకు చూస్తుండ్రు. ఇక్కడ కాకుండా ఇంకో జాగాలు వస్తాయి, ఆట మాత్రం మంచిగా ఆడాలనా వద్దా అన్నాడు మా పంతులు కోపంగా. ముఖాలకు రంగు పూసుకున్నా అందరికీ మనసులో అదే సంగతి మెదులుతుంది. పాటలు చక్కగా వాడలేదు, వచనం చక్కగా చెప్పలేదు, 2-3 వాదాలను వడగొట్టిండ్రు, ఎవ్వళ్లకు తెలియదనుకున్నారు. ఈ భద్రసేన విలాసం అంటే ఈ క్రూరసేననే, ఆ ఊరి వాళ్లే నేర్చిండ్రట ఇంతకుముందు. ఎట్లాడతారో చూద్దామని ఆ నేర్చినోళ్ళు వచ్చి ముంగట్నే కూసున్నారట. ఈ సంగతి మాకు తెలియదు. మేమెప్పుడైతే పాటలను చక్కగా వాడతలేమో అప్పుడే వాళ్ళు గుర్తుపట్టిండ్రు, వాళ్ళని వాళ్ళే బదులుకున్నారు. కొండయ్య మామది క్రూరసేనుడేశం, ఎగురుతున్నాడు దుంకుతున్నాడు, ఆకుల పోషెట్టిది ఆడేశం క్రూరసేనుడు వదినే. క్రూరసేనుడు అన్నం చంపి రాజ్యాన్ని ఆక్రమించి వదినని పొందాలనుకుంటాడు. వదినేది పాపమని అడ్డు చెప్తుంది, ఆ వాదం జరుగుతుంది. ఇప్పుడు మామ పాటలన్నీ వాడుతుండు, వచనం చెప్తుండు, పోషెట్టి మాత్రం పాటలన్నింటినీ వడగొడుతుండు, వచనం మీదనే నడిపిస్తుండు. నిజంగా అప్పుడు జనమంత ఏడవాలే, క్రూరసేనుణ్ణి దిట్టాలి. మేం మొదట ఊర్లే ఈ ఆట ఆడినాడు, ఇదే వాదం జరుగుతుండగా కుమ్మరి మల్లమ్మ లేచి, ఓ ముండకొడుక ఏం పుట్టిందిరా నీ తలపండు వాళ్ళుగా, అన్యం పుణ్యం తెలువని పొల్లను గోసగుచ్చుకుంటావురా, మనిషివి కాదురా, వదినోళ్ళన్నా పొందుతారా, వదినసేయి వాడతారా, తల్లేసుంటుందిరా, కాళ్ళు మొక్కురా అని తిట్టింది. అగో అంత బాగా అన్యం, ఇప్పుడు ఆ ఏడుసులు లేదు తుడుసులు లేదు. పోసెట్టి నన్ను ముట్టకురా దురాత్మ అనే పాట కూడా ఎత్తగొట్టిండు. ఆ పాట మంచి పాట, రాగం తీసి పాడుతుంటే మనసు కలికలి కావాలి. ఈ నాటకం పేరెత్తితే మొదట అదే పాట యాదికి రావాలి. ఎప్పుడైతే ఈ పాట ఎత్తగొట్టిండో అప్పుడే ముందు కూసున్న 5 వేషకాలు లేచిర్రు. వాళ్ళు ఎప్పటినుంచో చూస్తున్నారు, ఏమాట ఏం కథ అని మనసులో అనుకుంటున్నట్టున్నారు. లేచి, ఓయ్ ఏమాట ఆడుతున్నావు, ఎన్నడన్న ఆణ్యముఖమేనా ఇది, పిచ్చకుంట్ల భాగవతం ఆడుతున్నారు, ఈ దండి ఆటకు ఆ ఊరు నుంచి ఈ ఊడికి వచ్చిర్రా, రీతి మీదనే ఆడుతున్నరా, నీ ఆట పీసిన కూడదు అని ఒకడు గట్టిగా అన్నాడు. ఇంకొకడు, మేము ఏ వాదాలు ఎత్తగొట్టినామో ఏ పాటలు వాడలేదో అవన్నీ చెప్పిండు. అందరికీ గుండె జల్లు మంది. ఒకడైతే మైక్ ముందుకు వచ్చి డైరెక్ట్గా నన్ను ముట్టకురా దురాత్మ అని పాట అందుకొని యాక్షన్తో వాడుతూనే ఉన్నాడు. ఇక కొద్దిసేపు వాళ్ళ

0: వాళ్లకు మాకు గిలగిలయింది. మా పంతులు అందర్ని సంధాయించి కూసుండబెట్టాడు. అక్కడి నుంచి ఇక మేము ఆట వడగొట్టకుండా నడిపినాం. ఎక్కడ కొద్దిగా తప్పుపోయినా వాళ్ళు ఊకుంటలేరు, మైక్ ముందుకచ్చే పాడుతుండ్రు. వాళ్ళు ఊరోళ్ళైరి, మేము పరాయి ఊరోళ్ళమైతే. జనం కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. ఏయ్ మంచి కాడుండ్రి, వాళ్ళు చెప్పేది తప్పేముంది, అలా ఆడలేదు ఇవరకు అని అంటున్నారు. అటో ఇటో ఆట అయిపోయింది. అందరు వేషాలు ఇప్పిండ్రు. సామాన్లన్నీ చదివితేనే బట్టలు ఇత్తనన్నాడు మా కొండేమామ. మనిషికి ఒక చెయ్యేసి షాందిరి ఇప్పిండ్రు. పరదాలు ముల్లెగట్నం, బొంగులను కట్టగట్టి సైకిళ్ళకు గట్నం. మా ఆగంలో మేముంటే మా కొండేమామ ఆగంలో కొండేమామ ఉన్నాడు. అసలు సంగతి ఏంటంటే, మా బట్టలన్నీ లుంగీల ముల్లెగట్టి పక్కనే ఉన్న పాతగూడ సాటుకు దాచిపెట్టిండట. ఎవలో ఎత్తుకపోయిండట, ముల్లెకు ముల్లె మాయమైంది. పెరడంతా లెంకుతోండు, జాడ దొరకది, పాత దొరకది. అందరి పాయింట్లు, అంగీలు, దోతులు, తువ్వాలలు, బనీన్లు అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు మా పెయిల మీద ఆడేశకాలకు క్షీరలు, మొగేశకాలకు దోతులు, అవి కూడా పట్టుపితమ్రాలే ఉన్నాయి. ఏదో గులుక్కుంటా పెరడంతా దేవులాడుతుండు కొండయ్య మామ. మామ ఆగం చూసినాక అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. ఒక్కొక్కల గుండెల రాయి పడ్డట్టు అయింది. అయ్యో, నా జేబుల గడియారం ఉండేనా నొకలు, పైసలుండేనా నొకలు, అయ్యో ఇంటి తాళపు చేతులుండే అని ఒకరు. మనిషికి ఒక మాట, కొండయ్య మామను కొట్ట కొట్టబోయినరు. పేదలుల్లేయింది. మొట్టమొదటిసారి మా కొండయ్య మామ మీదకి మలరబడ్డది అక్కన్నే. మా లొల్లికి చుట్టుపక్కలొళ్ళు లేచొచ్చారు. జరిగిన సంగతి అంతా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. హోర్ నీ అవ్వ, భాగవతుల వల్ల బట్టలు ఎత్తుకపోయినట్రు, ఇప్పుడు వాళ్ళు ఊరికెట్లా పోతారు, కొందరైతే జాంగల మీదనే ఉన్నారు అని నవ్వుకుంటూ గుసగుసలు పెట్టారు. అటోర్రా ఇటోర్రా బలబల తెల్లారింది. ఆడోళ్ళు లేచి వాకిళ్ళు ఊడుతున్నారు. ఈ ముచ్చట ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. మమ్మల్ని చూడడానికి దారి పట్టిండ్రు. కొందరు సైడ్ పరదాలను చుట్టుకున్నారు, కొందరు జోరతట్టులను కట్టుకున్నారు, ఆడేశకాళ్ళు సీరియల్నే గోసిపెట్టుకున్నారు. ఎట్లన్నా తెల్లారక ముందే ఊరు దాటాలనుకున్నాం, లేకుంటే సిగ్గుపోతుంది కదా. ఎవలంతల వాళ్ళు సైకిల్ ఎక్కిండ్రు. సైకిళ్ళు లేనోళ్ళు గోస చెప్పరాదిగా, సందుకు పెట్టెను పట్టుకొని సందులలో పడ్డరు. సైకిల్ ఎక్కినోళ్ళు కూడా సందుల పొంటనే ఊరు దాటిండ్రు. ఎంత సందులైనా మనుషులుంటారు కదా, మమ్మల్ని చూసి ఒగనవ్వుడు కాదు. మా ఏషాలను చూసి కుక్కలేంట పడ్డాయి. అట్లనో ఇట్లనో ఊరు దాటినాం. వాగుల ముఖాలు కడుక్కొని మళ్ళా సైకిల్ ఎక్కినాం. అటో ఇటో ఊరు దాటినాం కదా, ఇక మా ఊరికి ఎట్లా పోవాలనో తెలుస్తలేదు. చూడు చూడుమంట ఆనాడే ఎల్లారెడ్డిపేట అంగడి. అందరు బల్లను, ఎడ్లను, పోతులను కొట్టుకొని తొవ్వంటత్తుండ్రు, నడుస్తుండ్రు. ఇక చూడు, మా గోస చెప్పరాదు, మనిషి అత్తుండంటే షెట్టు సాటుకు జాక్కోవాలి, మనిషి కనలబడకుండా పోయినాక తొవ్వబట్టాలి. అట్లనో ఇట్లనో మెల్లగా జాక్కుంటా నక్కుంటా సందులబడి బొందులబడి గంట తొవ్వను 3 గంటలు నడిచి ఊరంచుకు చేరుకున్నాం. అప్పటికి 9 కొట్టింది. అందరం వాగాన్స్కు బతుకమ్మ గుండుకాడ కూసున్నాం. అందరు బదులుకొని పేద తువ్వాలను నాకు గట్టి, అరే నువ్వు బట్టలు దేపరా ఊళ్ళకొయ్యి అని నన్ను సైకిల్ మీద ఇంటికి తోలిండ్రు. నా అవతారం చూసి మా అమ్మ తిట్టుడే కాదు, ఏం జరిగిందో చెప్పినా అంతా విన్నాక కడుపు కుట్లు పడ్డా నవ్వింది. నేను కూడా నవ్వుకుంటా ఇప్పుడు బట్టలు తీసుకుపోవాలి, లేకుంటే వాళ్ళు ఊళ్ళకే రారు, అందరు బట్టలు లేకుండానే ఉన్నారు అన్న. చిన్న మావుల కాదు, ఇల్లు తిరిగి సాకలోని లెక్క బట్టలు ఎదుర్కపోతాడట. పనేం లేదురా, సఖా పడుకో అన్నది మా అమ్మ గదురాయిస్తూ. నేను తానం చేసి బట్టలు వేసుకొని తిని చక్కగా సంచి పట్టుకుని బడికి పోయినా. ఎవలేమైండ్రో ఎప్పుడొచ్చిండ్రో తెలియదు గాని కొండయ్య మామను గొల్లమందల కాడి కుక్కలు ఎంటబడి గెదిమినాయట. పల్లె మీద గోపాయ తాళం చేయలేక తాళం బలగొడుతుంటే దర్వా తిరిగిందట, కానీ తాళం మాత్రం బగలలేదట. మా మామను మళ్ళా ఊర్లోకొచ్చినాక కూడా ఒక తిట్టుడు కాదు. మొట్టమొదటిసారి భాగవతాల మీద మా మామ మనసు ఇరిగిపోయింది. ఆ రోజు రాత్రి కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు మా మామ.
1: ఇప్పటి వరకు ముచ్చట కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపటి నుండి భాగవతం కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ

0: జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 69వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి.
2: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొజ్జామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா ముచ్చట. వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ముచ్చట. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన విశ్రాంత సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశ్పాండేతో ముచ్చటిందా. మీతో ముచ్చట పెడతారు కేలేని.
1: ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సుపరిచితుడైన కళాకారుడు, వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశ్పాండే. ఎందరో మంది విద్యార్థులకి సరిగమల్ని నేర్పి, ముఖ్యంగా వాద్య సంగీతంలో తబలా రంగంలో ఎందరో మంది కళాకారుల్ని తీర్చిదిద్దిండ్రు. మరి ఈ సందర్భంగా వారి అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. అసలు ఈ సంగీతాన్ని ఎంచుకోవడానికి కారణమేమి? సంగీతంతో మీకు ఎట్లా పరిచయం ఏర్పడ్డది?
2: నాకు చిన్నప్పటి నుండి తబలా అంటే బాగా ఇంట్రెస్ట్. మా అమ్మ వాళ్ళ నాన్న గ్రాండ్ ఫాదర్, ఆయనకు ఇంతకుముందు తబలా వచ్చేది. దాంతో నాకు బాగా ఇంట్రెస్ట్ తోటి వాయించేవాడిని. చిన్నప్పటి నుంచి ప్రతి తాళాలు తబలాలు వాయిస్తూ ఉంటున్నాయి. అయితే అనుకోకుండా మా అంకుల్ వామనరావు దేశపాండే హైదరాబాద్ నుంచి వచ్చాడు. అయితే పాటలు వాయిస్తుంటే మరి ఇది ఏం తాళం అని అడిగారు. అయితే నాకు అర్థం కాలేదు. అయితే మరి మీరు హైదరాబాద్కి వచ్చి మంచి మ్యూజిక్ కాలేజీలో మంచి సిస్టమేటిక్ గా సిద్ధాంతం ప్రకారంగా నేర్చుకోండి అంటే, అప్పుడు వివేకవర్ధని మ్యూజిక్ కాలేజ్ బడిచౌడి సుల్తాన్ బజార్ లో తబలా నేర్చుకున్నాను.
1: అంటే అప్పటి వరకు ఏదో మీ సీనియర్ల దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకుని వాయించింది. అంటే శాస్త్రీయంగా నేర్చుకోవడం మీరు హైదరాబాద్ పోయినాక స్టార్ట్?
2: నేర్చుకున్నాను, కానీ అంతకుముందు మొట్టమొదట మా ఫస్ట్ ఆదిలాబాద్ లో మహేష్ పనకంటివార్, రాజేశ్వర్ పనకంటివార్, వాళ్ళ ఫాదర్ గంగాధర పనకంటివార్ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో తబలా అన్ని ప్రోగ్రామ్స్ నడిచేవి. వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసి చూసి నాకు ఆసక్తి కలిగింది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్లిన తర్వాత 4 ఇయర్స్ మ్యూజిక్ కాలేజీలో తబలా డిప్లొమా, తర్వాత సర్టిఫికేట్ కోర్సు, అన్ని ఎగ్జామ్స్ 4-5 ఇయర్స్ అక్కడ అభ్యసించాను.
1: అయితే ఇప్పుడు ఇట్లా ఈ సంగీత ఉపాధ్యాయ వృత్తి అనేది ఉంటది, మరి ఇందులో చేరాలి అని ఎట్లా, ఎవరి ద్వారా తెలుసుకుని ఈ వృత్తిలోకి వచ్చిండ్రు?
2: వామనరావు దేశపాండే గారు, ఫస్ట్ నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, మరి అక్కడ నేర్చుకుని తర్వాత ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు డిఎస్సి పోస్ట్ పడింది. పడిన తర్వాత

0: మ్యూజిక్ పోస్ట్ ఫస్ట్ మొట్టమొదట బెల్లంపల్లి ఇచ్చాను పోస్ట్. బెల్లంపల్లి 89 అపాయింట్మెంట్. ఇక దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత చాందా టీకి వచ్చి 18 సంవత్సరాలు. ఇక అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్, సంస్కృతి కార్యక్రమాలు, పిల్లలకు తబలాలు, కంజర మొత్తం, ఇక అన్ని దేశభక్తి గీతాలు, అన్నమయ సంకీర్తనలు, లలిత గీతాలు అన్ని పిల్లలకు నేర్పించి ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ లో కూడా చాలా సార్లు నేను ప్రోగ్రామ్ ఇప్పించాను.
1: అంటే ఇప్పుడు దాదాపుగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి 30 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచనలు కూడా ఎంతసేపు పిల్లల ర్యాంకులు మార్కుల మీదనే ఉంది, కానీ ఇట్లా ఈ సంగీతము, లలిత కళలు అన్న దాని మీద ధ్యాస లేదు. అయితే అప్పుడు మీరు ఈ ఉద్యోగంలో చేరినప్పుడు, అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల్లో పనిచేసిండ్రు, అప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉండే, పిల్లల ఆసక్తులు ఎట్లా ఉండే ఈ సంగీతం పట్ల?
0: అప్పటి వాతావరణకు పిల్లలకి ఎట్లాంటి, అప్పుడు సంగీతం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇప్పుడు ఎట్లాంటి వెస్టర్న్ మ్యూజిక్ అవుడికి, ఇక తర్వాత మ్యూజిక్ ఏమో ఎక్కువ అయింది, పాట ఏమో తగ్గిపోయింది, దానిలో సారాంశం మాత్రం సరిగ్గా.
1: ఇప్పుడు వాయిద్యాల హోరులో పాట వినకుండా, సాహిత్యం వినపడకుండా
0: వినకుండా అయింది.
1: అయితే ఎట్లాంటి అనుభవాలు కలిగినాయి మీకు ఇప్పుడు ఈ పని చేసిన ప్రదేశాలలో? ఇప్పుడు మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ బెల్లంపల్లిలో, అక్కడ నుంచి ఆదిలాబాద్ చాందా టీకి వచ్చిండ్రు, ఇక్కడ నుంచి మధ్యలో మరొకసారి బైన్సాక్ వెళ్ళిండ్రు, మళ్ళీ ఇప్పుడు జైనత్ కు వచ్చాను. ఇక్కడ ఇట్లా
0: జైన స్కూల్లో చాలా బాగుంది, వాళ్ళ గ్రామ ప్రజలు కృషితోని, తర్వాత స్టాఫ్, మళ్ళీ అక్కడ కూడా జైనత్ లో బాగా ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలు కూడా చాలా మంది పాటలు పాడతారు, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, ఇక తర్వాత తబలాలు నేర్చుకున్నారు. వాళ్ళ విలేజ్ లో సత్సంగ భజనలు అయినా కూడా తబలాలు మంచిగా వాళ్ళు అనుకూలంగా వాయిస్తున్నారు.
1: అంటే ఇప్పుడు మీరు ఈ సంగీతాన్ని నేర్పడం అనేది పాఠశాలకే పరిమితం కాకుండా, ఇప్పుడు ఎక్కడైనా అధికారికంగా ఒక కార్యక్రమం జరుగుతుంది, అందులో సంగీతం వినిపించింది అంటే సతీష్ సార్ ఉంటారు, మరి ఇట్లా ఏ రకమైన కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకున్నారు, ఆ కార్యక్రమాల అనుభవాలని చెప్తారా?
0: చాలా సార్లు ఇచ్చాను. 15 ఆగస్ట్ మరియు 20 జనవరి అప్పుడు కలెక్టర్ ఇంట్లో రెసిడెన్షియల్ లో సాయంత్రం అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఇక తర్వాత 5 సెప్టెంబర్ రోజు ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ రోజు మాకు విద్యాశాఖ అధికారి, నేను, ఇంకో సూర్యప్రకాశ్ సార్ కీబోర్డు, వాళ్లకు మేము ఆ కంపెనీగా తబలా వాయించుకుంటూ ప్రోగ్రామ్స్ మధ్య మధ్యలో మ్యూజిక్ గా ఇచ్చాను. అంతేకాకుండా యువజన ఉత్సవాల్లో ఇక జడ్జిమెంట్స్ గా మెయిన్
1: న్యాయ నిర్ణేతగా
0: అక్కడ కూడా పిలిచినా కూడా తబలాలో, తర్వాత వేరే వేరే జానపద గేయాలు కూడా మేము జడ్జిమెంట్స్ గా నిర్వహించాను.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలు, పాఠశాల ఇవే కాకుండా ఆదిలాబాద్ లో ఒక ఆర్కెస్ట్రా కూడా ఉన్నది, అందులో కూడా మీరు ఉన్నారు, మరి ఆ కలయిక ఎట్లా జరిగింది? అంటే వృత్తిరీత్యా అందులో అందరూ ఉద్యోగులే ఉన్నా, ఈ సంగీతం కలిపింది అనుకుంటా అందరిని ఒక చోట చేరి ఎన్నో కార్యక్రమాలను ఇచ్చి ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇచ్చి అందరూ మెప్పు పొందింది కదా, మరి ఆ అనుభవాన్ని కూడా చెప్తారా?
0: రైజింగ్ సన్ ఫస్ట్ ఆర్కెస్ట్రా, రైజింగ్ సన్ ఆర్కెస్ట్రా లో చాలా ఒక 20 మెంబర్స్ ఉండేవారు, అందులో మెయిన్ గా నేను తబలా, ఢోలక్ వాయించేవాడిని. ఇక ఎక్కువ తెలుగు పాటలు ఎస్ విలాస్ కుమార్ చాలా పాటలు పాడేవాడు, ఎస్పి బాలసరణ్, అది దానికి అనుకూలంగా నేను తబలా చాలా ప్లే చేసేవాడిని, దానికి చాలా నాకు అనుభవం ఉన్నది తెలుగు పాటలు.
1: మనం ఒక పాట పాడుతున్నప్పుడు ఆ కళాకారుడి స్వరం, మన నాదం, తబలా, ఈ రెండు సమానంగా ఉండాలి. ఎక్కడ అవి రెండు కలగకపోయినా పాట అందం పోతుంది, వినడానికి కూడా ఒక రకంగా ఉంటుంది, మరి ఈ సమన్వయం ఎట్లా కుదురుతుండే?
0: ఆయన ఫస్ట్ ఏ పాట పాడుతున్నాడు, ఫస్ట్ పల్లవి స్టార్ట్ అయ్యే ముందే ఆయన మరి దాద్రా తాళాలు పాడుతున్నాడా, కేరవ తాళాలు పాడుతున్నాడా చూసుకొని ఫస్ట్ మేము మైండ్ లో మనకు ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది, ఇదే తాళాలు పాడుతున్నాడు చూసేసి ఒక్కసారి మేము స్టార్ట్ చేసేసి వాయించేవాడిని.
1: అంటే ఇప్పుడు ఈ పాట ఏ తాళంలో ఉంది అనేది మనం ఒక పల్లవితోని గుర్తుపట్టే అవకాశం?
0: అవునవును అవును, పల్లవితో స్టార్ట్ చేసేటప్పుడే మనకు ఇది అర్థం అవుతాయి, ఇదే తాళంలో పాడుతున్నాడు అని. ఒక ఆలాప అయిన తర్వాత స్టార్టింగ్ నెక్స్ట్ టైం లో మనం వాయించేవాడు.
1: అప్పుడు ఎన్ని రకాల వాయిద్యాలు ఉండేటివి అందులో, వాటి గురించి?
0: ఆర్కెస్ట్రా, తబలా, డోలక్, డ్రమ్స్, జాస్, కాంగో,
1: అంటే ఎన్ని రకాల వాయిద్యాలు సమన్వయంతో వాయిస్తూ చక్కటి సంగీతాన్ని ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిధ ప్రదేశాల్లో కూడా అక్కడి సంగీత అభిమానులకి మీరు వినిపించిండ్రు. అయితే ఇప్పుడు ఈ రకంగా మీరు ఒక పక్క అధికారిక కార్యక్రమాల్లో, అటు పాఠశాలలో, మళ్ళీ ఇటు ఆర్కెస్ట్రా పరంగా కూడా ఎన్నో రకమైన ప్రదర్శనలు, కార్యక్రమాలు ఇచ్చి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు, అట్లాగే ఎందరో మెప్పుల్ని కూడా పొందిండ్రు. అట్లా కార్యక్రమాలు ఇచ్చిన దానికి సంబంధించిన ఏదైనా మీరు మర్చిపోలేని అనుభూతి, అనుభవం ఏదైనా ఉందా మాతో పంచుకునేందుకు?
0: ఇంకొకటి అనుభవం ఉంది, ఇంతకుముందు ఎస్పి మహేష్ భగవత్ సార్ ఉండేవాళ్ళు, అయితే మా మిస్సెస్ హిందుస్థానీ గాత్రం శైలయ దేశపాండే, నేను ఆ కంపెనీగా తబలా వాయించేవాడిని. అయితే వాళ్ళ పాప మా ఇంటికి మా మిస్సెస్ దగ్గర సంగీతం క్లాస్కి వచ్చేవా అమ్మాయి. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఒక

0: రెండు సార్లు ప్రోగ్రామ్స్ అయితే మా ఇద్దరిని ప్రోగ్రామ్ చిన్న ఒక 1 అవర్ ప్రోగ్రామ్ పెట్టారు కచేరీ పెడితే, అక్కడ కూడా సారు చాలా మరాఠీ సాంగ్స్ హిందీ సాంగ్స్ ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఇద్దరం కలిసి సంగీత కార్యక్రమం ఇచ్చాను. సార్ కూడా చాలా సంతోషించారు, అదొకటి అనుభూతి. సార్ కూడా బాగా ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు కూడా సార్ క్యాసెట్ లో మేడంది మొత్తం మరాఠీ పాటలు భావగీతులు ఇప్పుడు గుర్తు చేసుకుని ఎప్పుడెప్పుడు మా అన్న పెద్ద దేవిదాస్ దేశపాండె వెళ్తే మీ తమ్ముడు మరదలు ఎలా ఉన్నారు అని అడుగుతుంటారు. ఇప్పటి వరకు జ్ఞాపకం చేస్తుంటారు మహేష్ అంబాగత్.
1: అట్లాగే మీరు ఇంకా ఈ 15 ఆగస్టు 26 జనవరిలను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చే కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకున్నారు కదా,
0: అవును,
1: అప్పటి అనుభవాలు ఏమైనా చెప్తారా?
0: అప్పుడు మెయిన్ అంటే ఆర్కెస్ట్రా సాయంత్రం పూట అందరూ మొత్తం సినిమా పాటలు కొంచెం మెయిన్ దేశభక్తి గీతాలు ఒక 1 అవర్ 1 అవర్ ప్రోగ్రామ్స్ గెట్ టుగెదర్ పిలిచేవారు. ఈ ప్రస్తుతం ఇప్పుడు ఈ మధ్యలో ఆర్కెస్ట్రా రావడం లేదు. మెయిన్ మెయిన్ అంటే ఒక క్లాసికల్ డాన్స్, 2 దేశభక్తి గీతాలు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్లు. పోయిన సంవత్సరం సురేష్ తబలా నా దగ్గర నేర్చుకున్నాడు. ఆయన కూడా యువజన ఉత్సవాల స్టేట్ లెవెల్ గా తబలా సోలో వాయించాడు. తర్వాత సాయి కిరణ్ ఇద్దరు కూడా మొన్న పోయిన 2 ఇయర్స్ బ్యాక్ కలెక్టరేట్ లో గెట్ టుగెదర్ సాయంత్రం 20 జనవరి రోజు పిలిచారు. పిలిస్తే వాళ్ళు ఇద్దరిది జుగల్బంది, సాయి కిరణ్ ది తర్వాత సురేష్ ది ఇద్దరు తబలా సోలో ఇద్దరు జుగలబంది వాయిస్తే మేడం బాగా మెచ్చుకుని వీరిద్దరికి సన్మాన కార్యక్రమం కూడా జరిపారు. తర్వాత మెయిన్ అందులో సార్ ఎందుకు పిలిచారు అంటే మేము యువజన ఉత్సవ సార్ వెంకటేశ్వర సార్ కూడా మాకు బాగా ఇప్పటి వరకు చాలా ప్రోత్సాహం చేస్తారు. సార్ ద్వారానే నేను జడ్జిమెంట్స్ దాని దీనికి చేసేవాడిని.
1: అయితే ఇప్పుడు మీరు ఈ తబలా వాయిద్యంలో శిక్షణ కూడా ఇస్తున్నారు కదా, అట్లాగే విద్యార్థుల చేత పరీక్షలు కూడా రాయిస్తారు కదా. అయితే ఇప్పుడు ఎవరైనా దీని మీద ఆసక్తి ఉన్నాళ్ళు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇందులో ఏమేమి స్థాయిలు ఉంటాయి, ఏమేమి పరీక్షలు ఉంటాయి, వాటికి ఎట్లా సిద్ధం కావాలా దాని గురించి కూడా చెప్తారు.
0: ఫస్ట్ తబలాలో ప్రారంభిక ఉంటది, తర్వాత ప్రవేశిక ప్రథమ, ప్రవేశిక పూర్ణం. అయితే ఇక్కడ ఇది మహారాష్ట్రలో నాందేడ్లో ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత ప్రవేశిక ప్రథమ తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఉంటది. అంటే ఇదే సిలబస్ 3 ఇయర్స్ ఇది, ఆ సర్టిఫికేట్ కోర్స్ నిజామాబాద్ లో మొన్న మా తబలా స్టూడెంట్లకి ఇప్పించాను. వాళ్ళు కూడా 1st క్లాస్ పాస్ అయ్యారు. అంతేకాకుండా మా మిస్సెస్ హిందుస్థానీ గాత్రం ఆమె ద్వారా కూడా ఇద్దరు నిజామాబాద్ లో మ్యూజిక్ కాలేజ్లో విశేష యోగ్యత సర్టిఫికేట్ కోర్స్ లో పాస్ అయ్యారు, డిప్లొమా కూడా పాస్ అయ్యారు.
1: అయితే ఇప్పుడున్న విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక సంగీత ఉపాధ్యాయులుగా మీరిచ్చే సలహా సూచన ఏమి?
0: వాళ్లకు అంత ఫస్ట్ సంగీతం నేర్చుకోవాలని బాగా ఉంటది. సండే సండే వస్తా అంటారు, ఒక సండే వస్తారు మళ్ళీ ఒక సండే రారు. వాళ్లకు చెప్పాలంటే కొంచెం ఒక్కసారి తబలా వాయిస్తే వస్తా అనుకుంటారు, కానీ మెయిన్ తబలా గాని ఓకల్ గాని తర్వాత డాన్స్ గాని మెయిన్ పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. ఇప్పుడు ఈ జనరేషన్ కి ఎట్లా అంటే ఇప్పుడు తబలా వస్తా అని చెప్పి సండే వచ్చేసి నేను నెక్స్ట్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను ప్రోగ్రామ్ ఇస్తా ఎగ్జామ్ ఇస్తా అంటే అది కుదరదు. మెయిన్ ప్రాక్టీస్ అయిన తర్వాతనే ఇక మెయిన్ వాడు ఏ స్థాయికి వచ్చిండో ఎగ్జామ్స్ కానీ తర్వాత ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కానీ అటువంటి అయిన తర్వాతనే మెయిన్ ప్రాక్టీస్. ఇక మన ఇంట్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ ఉండాలి, ప్రాక్టీస్నే మెయిన్ అన్నట్టు. అయితేనే వాళ్లకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కానీ ఓకల్ కానీ వాళ్లకు అభ్యసిస్తారు.
1: అంటే అది గాత్రమైన వాయిద్యమైన ఏదైనా నిరంతర సాధన చేస్తేనే అందులో పరిపక్వత వస్తుంది, అలాగే అందులో ఏదైనా సాధించవచ్చు. చాలా సంతోషం సతీష్ దేశపాండే గారు మీ అనుభవాల్ని ఇట్లా మాతో పంచుకున్నారు. తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటల్ని విని స్ఫూర్తి పొంది ఎవరైనా కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకి సంగీతాన్ని నేర్పించాలి అని అనుకుంటే వారు మిమ్మల్ని సంప్రదించవచ్చా?
0: తప్పకుండా, మా దగ్గర కూడా పిల్లలు సండే సండే వస్తారు. చాలా మంది ఎక్కువ అంటే సత్సంగ భజన ఈ మధ్యలో ఎట్లయిందంటే సత్సంగ కొద్దిగా చాలా వెళ్ళినాయి, జయగిరిదారి తర్వాత వేరే వేరే అఖండ భజన. అయితే ఇద్దరు ముగ్గురు పిల్లలు పొద్దున సండే సండే వస్తారు. తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే మెయిన్ ఇక లైట్ మ్యూజిక్ అంటే ఓన్లీ దాద్రా కేరవా, తర్వాత ఇక ఎక్కువ శాతం అంటే రూపక్ తాళి వస్తుంది. ఇక శాస్త్రీయంగా నేరాలంటే వాళ్ళకి అన్ని కాగితాలు తుకుడ ముకుడాలు ఇక విలంబిత్ అవన్నీ కొంచెం అది బాగా సాధన చేయబడుతుంది. లైట్ మ్యూజిక్ అంటే ఓన్లీ తీంతాల్ దాద్రా కేరవా తర్వాత రూపక్తాల్ లైట్ మ్యూజిక్ వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికి వచ్చినా కూడా మేము ఇబ్బంది దగ్గర ఫీజు తీసుకోలేదు, వాళ్లకు నేను మా మిస్సెస్ ఇద్దరం వచ్చిదాకానే నేర్పుతున్నాం.
1: చాలా సంతోషం సతీష్ దేశపాండే గారు, ఒక సేవాభావంతో మీలో ఉన్న కళని 10 మందికి పంచిపెట్టాలి, అందులో 10 మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతోని ఎందరో మందికి నేర్పుతున్నారు. ఇప్పటికే ఎందరో మంది శిష్యులు మీకున్నారు, అట్లాగే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా తమ ప్రతిభను కనబరిచి మెప్పు పొందిన వాళ్ళు ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎందరో మంది శిష్యులు తయారవ్వాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు ముచ్చట

ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈరోజు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణా వాదనం విందా. ప్రసిద్ధ వీణా విద్వాంసురాలు ఎచ్ఎంపాటి గాయత్రి గారు నవంబర్ 9, 1959 జన్మించారు. చిన్న వయసులోనే వీణ వాయిద్యంతో ప్రతిభ కనబరిచి దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. వీరు తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల గౌరవ డాక్టరేట్ను వీరు అందుకున్నారు వీరి సంగీతానికి గాను. ఇప్పుడైతే వీరి వీణావాదనం విందాం.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం. తన 9వ ఏట మొదటిసారి 1968లో త్యాగరాయ ఉత్సవాలలో భాగంగా టిప్లికెన్ శ్రీ పార్థసారథి స్వామి సభలో ప్రదర్శన ఇచ్చింది. అది మొదలు వీరు దేశ విదేశాలలో అనేక సంస్థల నుండి బహుమతులు సన్మానాలు పొందారు. అనేక ఆల్బంలను విడుదల చేసి 2011లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులోని చెన్నై, తిరువయూర్, మధురై, కోయంబత్తూర్ ప్రభుత్వ సంగీత కళాశాలలకు గౌరవ డైరెక్టర్గా వీరిని నియమించింది. 2017లో ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం వీరిని

ని సత్కరించింది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, మలేషియా వంటి అనేక దేశాలలో తన ప్రదర్శనలు ఇచ్చి ఏఆర్ రహమాన్ స్వరకల్పన చేసిన జాతీయ గీతం జనగణమనలో పలువురు కళాకారులతో పాటు వీరు కూడా పాల్గొన్నారు.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ 6వ భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா மதுரிமா மனசுக்கு ஹத்துக்கு போய் ఎన్నో மதுரமైన பாட்டுని వినిపించే కార్యక్రమం ఈరోజు మధురిమ కార్యక్రమంలో వయసు పీల్చింది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీలమ్మ పాడిన పాటను ఇప్పుడైతే వినిద్దాం.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటలు వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కుసుమ కుమారి జోడీగా నటించిన సంకల్పం చిత్రం నుండి ఓ పాటను విందాం. సంగీతం సూసర్ల దక్షిణామూర్తి అందించగా దర్శకత్వం సివి రంగనాథన్ దాస్ అందించారు. ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. వీర మాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో జనవరి 12, 1974 వచ్చిన ప్రేమ కథా చిత్రం ప్రేమలు పెళ్లిళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, శారద నాయిక నాయకులుగా నటించిన ఈ చిత్రానికి మాదిరెడ్డి సులోచన కథకు ఆచార్య ఆత్రేయ మాటలతో ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో రూపొందించబడిన చిత్రం. మరి ఇప్పుడైతే ఈ చిత్రం నుండి తో పాట విందాం. వి రామకృష్ణ, పి సుశీలమ్మ పాడింది.

మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ హైన పాటలు వినిపించే కార్యక్రమం. ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి సినిమా రామోజీరావు గారు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌన పోరాటం, మయూరి లాంటి సంచలన చిత్రాలు నిర్మించిన మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ. ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి. ఈ చిత్రంలో నరేష్ పూర్ణిమ జోడిగా నటించగా సంగీతం రమేష్ నాయుడు అందించారు. మరి ఈ చిత్రం నుండైతే ఓ పాట వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకమ్మ పాడింది.

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటలు వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు వింత కాపురం చిత్రం నుండి పిబి శ్రీనివాస్ గారు పాడిన ఓ మధురమైన పాటను విందా.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాఠాన్ని వినిపించే కార్యక్రమం. భాస్కర్ ప్రొడక్షన్ పతాకంపై పౌరాణిక చిత్రం కోవెల ముడి భాస్కర్ రావు దర్శకత్వం వహించి కృష్ణకుమారి బాలయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగయ్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పార్వతీ కళ్యాణం. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించారు. మరి ఈ చిత్రం నుండి అయితే ఓ పాట వినిద్దాం. రచన సముద్రాల జూనియర్ బాలు, గానం.

ఇది ఇయాల్టి మధురిమ ఆయన పాటలు వినిపించే కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపు ప్రసారంగా పోయే కార్యక్రమాల వివరాలు రేపు పుజామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో

పురియు మండలం బుర్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఈ కార్యక్రమంతో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 69వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి. రాత్రి 9:45 శామ్య గజల్లో డి మురళీకృష్ణ పాడిన గజల్ 2వ భాగం ఇంటారు. గట్లనే పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగె జంగం కథ 6వ భాగం వింటారు. 10:30 మద్రిమలో సదాబహర్ ఆశా భోస్లే ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ డాక్టర్ జేపీ వైద్య. ఈ కార్యక్రమాలతో పాటు పాటల కార్యక్రమాలు పొద్దుగల 8:45 సింగిడి, పొజ్జామట్టు 5 మాట చెప్పుండ్రి పాట ఎనిమిది కార్యక్రమం, అలాగే 8 హుషార్లు మీరు కొన్ని పాటలు వినొచ్చు. ఈ పాటల కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. ఈ పాటల కార్యక్రమాలతో పాటు రాత్రి 10:30 మద్రిమలో ఆయన పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింద. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 వంద.2 MHz పై కలుద్దాం. జై హింద్.